ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః

నిసాధనాయ నమః వివృతాయ నమః సమృతాయ నమః శిల్పినే నమః బ్యూడరోస్కాయ నమః మహాభుజాయ నమః

0: అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః. ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు శ్రీ శివసహస్రనామావళిస్తోత్రం సంపూర్ణం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

0: हरेति वा भज मनःशिवमेव निरन्तरम्। ऋतौ नादांते द्रवति द्रावयति इति रुद्रः। ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంటాయి. వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మన ఓం అనగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, మకారం ఎక్కడికి వెళ్తుంది ఆలోచించే మనం. ఓం అన్నప్పుడు ఆ ఊ మా పలుకుతున్నాయి మనం, విడివిడిగా అంటున్నాం ఇప్పుడు, కానీ కలిపే కదా అంటాం. కలిపి అన్నప్పుడు ఆ ఊ మా తర్వాత అది క్రమంగా పై అవస్థలు మొత్తం చెప్పబడుతున్నాయి. మూడైతే అవి ఎనిమిదిట ఆ తర్వాత అవస్థలు. అవి స్వరిత స్వరం, అర్ధబిందువు, నాదము, మనోన్మని, ఇలా వెళ్ళి నాదాంతం వరకు వెళుతుంది. ఇలాగ మొత్తం ఎనిమిది పేర్లు ఉన్నాయి. దీన్ని మహిమ స్తోత్రకారుడు ధ్వనిభిర అణుభిహి అవరుంధానం అన్నాడు. ధ్వనిభిహి అణుభిహి, సూక్ష్మమైన ధ్వనులు అని చెప్పాడు. ఓం అని బయటకు వినబడేవి స్థూల ధ్వనులు, దాని వెనకాల మనకు తెలియకుండా దాని వైబ్రేషన్ సహస్రారం వరకు వెళుతుంది. ఓం అన్నప్పుడు ఇక్కడ దాకా మనకు వెళుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లేటప్పటికి కొన్ని అవస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నాదాంత స్థాయికి వెళుతున్నప్పుడు ఉండే స్థానం మనోన్మని. అక్కడ ఉన్న శక్తి గురించి మనకి లలితా శాస్త్రంలో మనోన్మని నామం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, సాధన అంతటికి ఏ సాధన లేనా ధ్యానం అని చెప్తారు. దానికి కొందరు పేర్లు తెలియకపోవచ్చు, కానీ వెన్ను నిటారుగా ఉంచి శ్వాస నియంత్రించి చేస్తున్నారు. ఈ శ్వాస నియంత్రణ ప్రధానంగా మూడు నాడుల్లో పెడుతుంది కదా, ఈడ పింగళ సుషుమ్న. ఈ శ్వాసల్లో ప్రణవాన్ని మనం సాధన చేసి క్రమంగా వెళితే అది చివరికి ఎక్కడికి వెళుతుందో ఆ నాద అంతఃస్థానానికి వెళ్ళగానే ఒక అపూర్వమైన ఆనందం మనకు లభిస్తుంది. ఏకాగ్రంగా చేయగలిగి సిద్ధించితే ఆ నాదాంతమునందు ఏ ఆనందం ద్రవీభూతమే ప్రవహిస్తోందో ఆ ఆనంద స్వరూపుడు రుద్రుడు. అందుకే ఋతౌ నాద అంతే ద్రవతి ద్రవయతి ఇది రుద్రహ అని చెప్పారు. దీన్నే మన లలితా సహస్రాన్ని మీరు కొంచెం పరిశీలిస్తే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అన్నారు. సుధాసారాన్ని అభివర్షణం చేయుట కురిపిస్తుందిట అక్కడి నుంచి. యోగి క్రమక్రమ సాధనల్లో ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారానికి చేరగలిగితే అక్కడ గడ్డ కట్టిన అమృత బింబము వలె ఉన్నటువంటి శివశక్త్యాత్మకమైనది ఏదున్నదో అది కరగి 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సౌందర్య లహరి విన్నవారికి పరిచయం ఉంటుంది. ప్రపంచం సించంతి అనేటువంటిది రసం అమ్నాయ మహసహాయ. ఆమ్నాయ అంటే మాటిమాటికి 72,000 నాడుల్ని తడుపుతూ ఉంటుంది. ఆ యోగి మహదానంతో అనుభవిస్తాడు. అదే అభిషేకం అనేటువంటి దాంట్లో అర్థం అది. ఆ విధంగా ఆ చివరి వరకు సాధన సాగుతుంది. ఇలాగ ఓంకారం మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది, 11 రకములుగా ఇక్కడ దాకా చేరుకునేటప్పటికీ దాని ప్రస్థానం. ఇందులో వ్యక్తం 3, అవ్యక్తం 8, మొత్తం కలిపి 11 అని చెప్పారు. 11 విడిగా అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాం, కానీ నిజానికి విడివిడిగా లేవని కలిపే మనం చెప్తున్నాం కదా ఓం అనేటటువంటిది. అలాంటి ఈ 11 స్థానములే ఏకాదశి రుద్రులు ఉంటాయి. ఈ 11గా ఉన్న ఏకాదశి రుద్రులు ఒకే ప్రణవంలో దాగి ఉన్నారు గనక వాళ్ళని కలిపి ప్రణవం ఒకటి గనక ఏకాదశి రుద్రులు కలిపి ఒకడే రుద్రుడు. అందుకే ఓంకారమే రుద్రుడు. ఈ విషయం మనకి తర్వాత ఎలాగో నమ్మకంలో వస్తుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఆ రోజు చెప్పింది గుర్తు పెట్టుకుంటే మరొక చోట మళ్ళీ నేను ఎక్కువ వ్యాఖ్యానించవలసిన అవసరం రాదు నాకు. అందుకు ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్ర అంటే అర్థం ఏమిటి? ఓంకార స్వరూపుడు. ఈ ఓంకారం నుంచే వేదములు అన్ని ఆవిర్భవించే కనుక రుద్రుడంటే ఎవరయ్యారు? శబ్ద బ్రహ్మ స్వరూపుడు, వేద వేద్యుడు, వేదములన్నిటికీ మూలమైన ఓంకార స్వరూపుడు. ఓంకారము యొక్క అంతమునందు కూడా ద్రవించేవాడు ఆయనే. ఇది విశేషం. అందుకు రుద్రుడంటే విశ్వమంతా నిండిపోయి విశ్వానికి ఆవల కూడా ఉండేటువంటి ఏ ఆనంద స్వరూపుడు ఉన్నాడో ఆయన అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు ఈ సాధన చెప్పినప్పుడు నేను మూడు నాడుల పేర్లు మీకు చెప్పాను, ఇడ, పింగళ, సుషుమ్న. ఈ నాడుల పేర్లు దానిలో ఉన్నటువంటి సాధనలో ఆరు చక్రములు దాటి క్రమంగా వెళ్ళడం లలితా శాస్త్రంలో మనకు పరిచయమే. ఈ వెళ్ళేటప్పుడు మనం తిన్నగా కూర్చున్నప్పుడు ఆ నాడుల స్వరూపం ఎలా ఉంటుంది? వెన్ను నడుమ సుషుమ్న బిసదంతు తనీయసి తామరతూడులో దారంలా ఉంటుంది అని వర్ణించారు. దీనికి ఇరు ప్రక్కల ఏమున్నాయి? ఇడా పింగళ నాడులు ఉన్నాయి. ఈ స్వరూపాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది సరిగ్గా మూలాధారం నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి ముఖ్య నాడి సుషుమ్న. అది సహస్రారం వరకు వెళుతున్నది. ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పుడు సుషుమ్నలో కలిసిపోయే నాడులు రెండే, అవి ఇడా పింగళ. అందుకు సుషుమ్న ముఖ్య నాడి, దానినే బిసదంతు తనిగేసని. దానిలో నిరంతరం ప్రాణశక్తి అధోముఖంగా ప్రతి వారిలో ప్రసరిస్తూ ఉంటుంది కనుక మన జీవితాలు పెడుతున్నాయి. అధోముఖంగా ప్రసరించే ఆ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పంపడం అనేటువంటిదే మనం చేసే షట్చక్ర సాధనలో స్వరూపం. ఈ స్వరూపం సాగుతున్నప్పుడు మొత్తంగా మనకి మన లోపల ఎంత శరీరం నిలబడడానికి ఒక స్తంభం ఆధారంగా ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ స్తంభం వెన్ను అయితే వెన్నులో పరమాధారంగా ఉన్నటువంటిది ఈ సూక్ష్మమైన నాడి. అత్యంత సూక్ష్మమై మన మొత్తం ప్రాణశక్తికి ప్రధానమైనటువంటి సుషుమ్న నాడి మొత్తం శరీరానికి స్తంభము వలె ఉన్నది. అందుకే శివుణ్ణి స్థాణు, స్తంభం, లింగం అనడానికి కారణం అదే. అలా ఉన్నటువంటి వాడు ఈయన జ్యోతిర్లింగమై ఉన్నాడు. మన శరీరంలో చూస్తే మూలాధారం సహస్రారం అని ఏదో పరిమితి పెట్టుకున్నామే గానీ దీనికి మొదలు తుది రెండూ లేదు. ఇది ఎక్కడ మూలమైందో ఎక్కడ అంతమైందో మనకే తెలియదు. మన ధ్యానంలో సహస్రారం వరకు చేరిన తర్వాత నిజంగా చేరగలిగితే దాని యొక్క అనంతత్వం తెలుస్తుంది ఎక్కడికున్నదో అది. అందుకే తుది మొదలు తెలియని మహాస్తంభం, అగ్ని స్తంభం, జ్యోతిర్మయమైన స్తంభంలా ఉంటే రెండు పక్కల ఇడా పింగళ నాడులు ఉన్నాయన్నారు. ఆ ఇడా పింగళ నాడుల్లో ఒక్కొక్క నాడికి అధిదేవతలు ఉన్నారు. ఆ ఇడా పింగళ నాడికి బ్రహ్మ విష్ణువులు అధిదేవతలు, ఈ మధ్యలో ఉన్న సుషుమ్న నాడికి పరమేశ్వరుడు అధిదేవత. అందుకే అగ్ని స్తంభానికి రెండు వైపులా బ్రహ్మ విష్ణువులు ఉండడం అనేటువంటి దానిలో అంతరార్థం ఇది. ఈ నడుమ ఉన్నటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో అది నాదాంత స్థితి వరకు వెళుతుంది గనక మన ప్రాణశక్తికే రుద్రుడు అని పేరు. ఇది విశేషం. ఆ కారణం చేతనే రుద్రోపాసన ఎవరైతే చేస్తున్నారో, అంతేకాదు రుద్రాన్ని సస్వరంగా నేర్చుకుని ఎవరైతే అంటూ ఉన్నారో వారికి తెలియకుండా ఒక మహాప్రాణోపాసన చేస్తున్నట్లే. అంతేకాకుండా మరొక సంకేతం కూడా ఇందులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ ప్రసరిస్తున్న ప్రాణశక్తి అనంతరం వాయువులుగా మన శరీరంలో వివిధ కార్యాలు చేస్తుంది. రుద్రులంటే ఎవరో ఇది కూడా తెలుసుకోండి, ఏకాదశ రుద్రులు అనేటువంటిది. విశ్వంలో నిర్వహించే రుద్రులు పక్కన పెడదాం, ముందు మన విశ్వంలో నిర్వహించే రుద్రుల గురించి ఆలోచిద్దాం. ప్రాణశక్తి మన శరీరంలో ఎన్ని విధములుగా పనిచేస్తుందో శాస్త్రం చెప్తున్నది. ఎన్ని విధములు? 10 విధాలుగా ఉన్నది. అందులో ప్రధానంగా అందరికీ పరిచయం పంచ ప్రాణాలు అని. మన భారతీయ శారీర శాస్త్రం అంటే శరీరం గురించి భారతీయ శాస్త్రాలు చాలా విశేషాలు చెప్పాయి. వాటిని నిజంగా అధ్యయనం చేస్తే అన్ని రోగాలు కూడా పోగొట్టుకోవచ్చు. మన శరీరం పనిచేయడానికి కారణం వాయువులు, వీటినే ప్రాణములు అన్నారు. మొత్తం వాయువుని కలిపి ప్రాణములు అన్నారు. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని మొత్తం శరీరం అంతా ప్రసరింపజేసేవి ఈ వాయువులు. ఇవి మొత్తం ప్రధానంగా పంచ ప్రధాన వాయువులు, పంచ ఉపవాయువులు కలిపి 10 వాయువులయ్యి. ప్రధాన వాయువులేవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవేవి ఎలా పనిచేస్తేనే ఆ పేర్లు ఎందుకు పెట్టారో ప్రతిదానికి అంతరార్థం ఉంది. అదొక శాస్త్రం. ప్రాణం అనేటువంటిది ముఖ్యమైతే అపానం అనేది మన శరీరంలో అధోముఖంగా ప్రసరించేటువంటిది. వ్యాన ఉదానములన్నీ కూడా మన శారీరక వ్యవస్థని అవి ఎవరి ఏవి ఎలా పనిచేస్తున్నాయని తెలియజేయడానికి పేర్లు. ఇలా పంచ ప్రాణవాయువులైతే వాటికి ఉపవాయువులుగా నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని మరో 5 ఉపవాయువులు. ఇవి కలిపి 10 అయ్యాయి. ఈ పరివాయువులు ప్రాణములు పనిచేయడానికి ఎవడు మూలమై ఉన్నాడు? లోపల ఆత్మగా ఉన్నవాడు ఉన్నాడు, వాడు 11 వాడు. ఈ 11 కలిపి ఏకాదశి రుద్రుడు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఎవరైతే ఈ రుద్రాన్ని, రుద్ర స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారో వారి యొక్క ఈ 11 వాయువులు కూడా శుద్ధమై వాడి శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు వాడి ఆత్మని ఆవిష్కరింపజేయడానికి పనికొస్తున్నాయి. అందుకు రుద్రుడు అంటే ఇది. ఈ మాట ఏదో మనం తెలివితో చెప్పేది కాదు, వేదంలోనే ప్రాణావావ రుద్రాహ అని మంత్రం ఉన్నది. మన ప్రాణములే రుద్రులు అని. ఇవి ఎలాగైతే నీలో ఇన్ని రకములుగా ఉన్నాయో ప్రపంచంలో కూడా ఒక ప్రాణశక్తి ప్రసరిస్తూ నడుపుతోంది జగత్తుని, వాటిని నడిపేవాడు కూడా రుద్రుడే. ఇది రుద్ర శబ్దంలో ప్రాణశక్తి స్వరూపుడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రుత్యా వేద రూపయ ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇతి రుద్రః అన్నారు. అంటే వేదస్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడెవడో అతడు రుద్రుడు. వృతం అంటే శబ్దం అన్నాం, శబ్దం అంటే ఏమిటి? వేదం. దాని చేత ప్రాప్య పొందబడేవాడైనా పొందింపజేసేవాడు అయి ఆ కారణం చేత రుద్ర అంటే వేద వేద్యుడు, వేద ధర్మము ద్వారా దొరికేవాడు, ఇంకో విషయంలో దొరకడు. అందుకే వేద వేద్యమైన పరమాత్మ. అందుకే రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అని కూడా నిర్వచనం చెప్పారు. ఇంకొక అర్థంలో రుజం ద్రావయతి ఇది రుద్ర అని కూడా అర్థం ఉంది. రుజం అంటే రోగాదులను పోగొట్టువాడు అని అర్థం. అసలు జబ్బు ఏంటో ముందే చెప్పుకున్నాం కనుక ఆ జబ్బును కూడా పోగొట్టేవాడు కనుక వైద్యుడు అనే అర్థం రుద్ర శబ్దానికి సరిపోతున్నది మనకి. ఇలాగా ఎన్ని ఎన్ని అర్థములు చెప్పిందో వేదం లెక్కలేదు. ఒక రుద్రార్థములు చెప్పుకుంటూ ఉంటేనే చాలా మనకు విషయం తెలుస్తుంది. ఇన్ని అర్థములు ఉన్నాయంటే అర్థం ఇన్ని అర్థాలు మనకిస్తాడని అర్థం. ఇందులో చెప్పబడ్డ అర్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనకి ఇవ్వగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శబ్దశక్తిని ఇవ్వాలన్నా రుద్రుణ్ణి ఉపాసించాలి, ప్రాణశక్తులు సరిగ్గా పనిచేయాలన్నా రుద్రోపాసన, అదేవిధంగా మనకున్నటువంటి అనేక అరిష్టాలు అనిష్టాలు తొలగించుకోవడానికి రుద్రోపాసన. ఇది రుద్రతత్వం. శివుడు రుద్రంగా రుద్రునిగా వ్యక్తమైనప్పుడు మనల్ని ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నాడో చూడండి. ఇక్కడ మనం విశ్వాన్ని రుద్రమయంగా దర్శించాలి. దర్శించితే మనకి ఒక అపూర్వమైన దర్శన శక్తి వస్తుంది. విశ్వాన్ని ఎలాగ అబ్జర్వ్ చేయాలని చెప్తాడు రుద్రుడు, అదే నమక మంత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి రుద్రుడు గురించి నమకం అనే మంత్రభాగాన్ని చెప్తున్నాం. దీనికి నమకం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే నమశబ్ద బాహుళ్యం చేత దీనికి పేరు వచ్చింది అన్నారు. దీని నిండా నమః నమః నమః నమః, మొదటే నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. ఆ నమస్తే అనేది ఎప్పుడు నమతోనే మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. ఈ అనేక నమస్కారాలు అన్యతరతో నమస్కారము, ఉభయతరతో నమస్కారము అని. అంటే మంత్రానికి రెండు వైపులా నమస్కారాలు, కొన్నిటికి మంత్రానికి ఒకవైపు నమస్కారాలు కొన్నిటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారములన్నీ చెప్పబడ్డాయి గనక దీనికి నమకం అని. ఎన్ని నమస్కారాలు చెప్పబడ్డాయంటే 183 నమస్కారాలు ఉన్నాయి రుద్రంలో. అందుకు దీనికి నమః నమకం అని పేరు. అలాగే చమక భాగానికి చమకం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చమే చమే చమే చమే చమే అనే శబ్దబాహుళ్యం అక్కడ వస్తుంది. ఇది మొత్తం మనకి 358 మార్లు వస్తుంది అక్కడ. అందుకు దానికి చమకం అని పేరు. అయితే చమకంలో ఏమున్నాయి అంటే నాకు ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి అందులో. నాకు అంటే అర్థం ప్రతి జీవికి, ప్రతి జీవికి వాడి జీవితానికి ఏమి అవసరమో అవన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయన్నమాట. ఆ చమకం ప్రశస్తి చమకం చెప్పుకున్నప్పుడు ఎలాగూ చెప్తాం. అయితే చమకం మాత్రం యతులు చెప్పరాదు అని నియమం ఉంది. ఎందుకంటే అతని కోరికలన్నిటికి అతీతంగా ఉండవలసిన వాడు, అందుకే వాడు మనసులో కోరిక వస్తున్నా పక్కకు తోయవలసిందే. కానీ గృహస్థైన వాడు అవసరాలన్నిటితో తాను బ్రతకవలసిన వాడు, ఆ అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలి, కేవలం భోగం కోసం కాదు. అందుకే యజ్ఞార్థం కూడా వస్తువులు కావాలంటే యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే ఇవ్వాలి. అందుకు అది కూడా చమకం కూడా యజ్ఞస్వరూప వర్ణన అంతా ఉంటుంది. యజ్ఞము ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించుకోవాలని ఒక అపూర్వమైన జ్ఞానం అందులో చెప్పాడు. ఈ కోరికలకి చమే చమే అంటే మే అంటే నాకు, చ అంటే కూడా అని అర్థం. నాకు అది కూడా, ఇది కూడా, ఇది కూడా, ఈ కూడా కూడా, ఎన్ని కూడాలు, ఇవన్నీ కూడేలా చేసుకోవడమే చమే. ఇన్ని చమేలు ఉన్నాయి కనుక దాని పేరు చమకం అని చెప్పారు. ఇలా నమకం చమకం అనే పేర్లలో ఉన్న వైశిష్ట్యం. ఇప్పుడు నమస్కారం గురించి చెప్పుకున్నాం. నమస్కారం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధంగా వైదిక మతంలోంచి వచ్చింది. అంటే హిందూ మతం అనమాట. గట్టిగా అంటే నమస్కారం కూడా హిందువులది గనక అవతల వాళ్ళు ఏమని అనుకుంటారు కానీ ఇక మీద నమస్కారం తీసేద్దాం అంటారు. ఇంకా ఇంకేమొస్తాయో, భారతదేశంలో హిందూ మతం లేకపోతే భారతదేశానికి ఉనికి లేదు, గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే భారతీయత. అందుకు ఈ నమస్కారం అనేటటువంటిది భారతీయ సంప్రదాయం, వైదిక సంప్రదాయం. ఈ నమస్కారం ఎక్కడ ప్రయోగింపబడింది? వేదాల్లో చెప్పబడింది నమస్కారం. దీనికి పంచ ప్రణవాలలో ఒకటి అని అంటారు నమస్కారాన్ని. ప్రణవములు ఐదు ఉన్నాయట, వైదిక ప్రణవములు. వైదిక ప్రణవములు ఐదు. అవి ఏమిటి అంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. ఈ ఐదు వైదిక ప్రణవాలు. ఈ వైదిక ప్రణవాల్లో మొదటి నాలుగింటికి చాలా నియమాలు పెట్టాడు. ఓంకారం, కేవలం ఓంకారం, ఎతి తప్ప ఎవరు చేయరాదు అని చెప్పారు. ఇక మంత్రంతో ఓంకారం కలపడానికి కొన్ని అధికారాలు చెప్పబడ్డాయి. ఓంకారానికి అవి నియమం. ఇతర మంత్రములలో గృహస్థు కేవలం ప్రణవంతో అనకుండా మిగిలిన మంత్రములకు అనుసంధానించి ఓంకారాన్ని చేస్తాడు. అది దాని అతనికి ఉపదేశము మొదలైన పొందినప్పుడు. ఇక స్వాహ, స్వధ, వషట్, ఈ మూడు కూడా యజ్ఞములు ఎందు వినియోగించేటప్పుడు చెప్పే. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకములుగా చెప్తారు. స్వధ పితృదేవతలకి వినియోగించే శబ్దం. వషట్టు యజ్ఞముల్లో కొన్ని భాగముల ఎందు వినియోగింపబడతాయి. మొత్తానికి నాలుగు కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. ఇదే వేదంలోంచి మరొక ప్రణవం వచ్చింది. అది హాయిగా అందరం ఎప్పుడైనా అనుకోగలిగిన ప్రణవం, అదే నమస్కారం. ఇది ఐదవ ప్రణవం. ఇది చాలా ఉత్కృష్టత. ఇది శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిదే ఇది. దీనిలో ఎన్నెన్నంతర అర్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నమస్కార బాహుళ్యం దీనిలో పెట్టడానికి కారణం అది ప్రణవం గనుక. అందుకు నమ నమ నమ నమ అని అనేక మార్లు అనడు. మన ఏ మంత్రం అన్నా కూడా నమశబ్దం చేతే మరింత దివ్యమవుతుంది. ఆ కారణం చేతే కొన్ని మంత్రాలకి ప్రణవం అక్కర్లేదన్నారు. శివాయ నమ లేదా నమ శివాయ, నారాయణాయ నమ, శివాయ నమ అనే పంచాక్షరి, దానికి మరొకటి కల్పన అవసరం లేదు. ఈ పంచాక్షరుడు నమస్కారం ఉంది, అందుకది ప్రణవమైంది. ప్రణవం అనే శబ్దానికి అర్థం నవ్వనే ధాతువు నుంచి ప్రణవ, బాగా దాటించునది అని అర్థం ప్రణవం అంటే. ఈ ప్రణవ సాధనలో మనం దాటబడతాం. దేని నుంచి? సంసారం అనే సముద్రం నుంచి దాటబడతాం కనుక ప్రణవం అని దానికి పేరు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇది దేవతాహ్వాన వాచకం, దేవతని ఆవహింపజేస్తుంది. అందుకే ప్రణవం లేకుండా మనం ఏదన్నా ఫలించదు అన్నారు. ఎందుకంటే మనం ఏ దేవతని ఇప్పుడు అంటున్నామో ఆ దేవతాశక్తిని అనంత విశ్వశక్తి నుంచి లాగాలి అంటే ఆహ్వానించాలి, ఇన్వైట్ చేయాలి. రండి అని పిలిస్తేనే కదండి ఎవరైనా మన ఇంట్లోకి వస్తారు. ఏదో వచ్చి తలుపు కొట్టినా తలుపు తెరిచి ముఖం అలాగ చూస్తే వాడు ఎంటర్ గాడు లోపలికి. వాడిని రండి లోపలికి అంటేనే వస్తారు. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి చెప్పాలి. రండి అని తెలుగువాడికి చెప్తే అర్థమవుతుంది, మరొక భాషలో రండి అనకూడదు. మేము కాశీలో వెళ్తే రండి అనద్దు అన్నారు. వాడి భాషలో ఏదో ఉంటుంది అయ్యే అన్నారు. ఇలాగ వాడి వాడి భాషలో ఆహ్వాన వాచకాలు ఉంటాయి. అలాగే దేవతని ఆహ్వానించే శబ్దానికి ప్రణవం అని అంటారు. అందుకే స్వాహ అన్నప్పుడు కూడా సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అన్నారు. చక్కగా పిలవాలట. అంతేగాని రండి అంటే వాడు అప్పటికే ఇంకొచ్చిన ఉండాలో లేదో వాడే వెంటనే తెలుసుకుంటాడు. సుష్ఠు ఆహూయతే బాగా పిలవాలట. ఆ బాగా పిలిచే సాధనాలు ఐదు. అందుకే నమః అంటే అర్థం పరమేశ్వర ఆహ్వాన వాచకం. అందుకే శివాయ నమః, రుద్రాయ నమః, దేనికైనా నమః అని పెట్టమన్నారు. ఈ నమః ఎలాంటిదంటే నూతిలో ఉన్న నీటిని చేదతో తోడినట్లుగా ఈ శివ అనే పరమేశ్వర శక్తి ఏదిందో దాన్ని నమహతో మనం తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి రుద్రంలో ఎన్ని ఎన్ని ఎన్ని ఇక్కడ పరమేశ్వర విభూతిని చెప్తున్నాడో ఆ ప్రతి విభూతిని నమః శబ్దంతో మన లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, మన ఎందు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాం. ప్రేమగా రమ్మని పిలిస్తే చాలండి, ఆ తర్వాత పదార్థాలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాడికి. ఎందుకంటే దేవతలకు ఆహ్వానించాలు, మనం ఇచ్చే పదార్థాలకు కడుపు నింపుకుంటారు అనుకోరు కదా. ఆదరణ కోరుకునేవారే దేవత. అందుకే భగవంతుడిని మెప్పించడానికి ప్రేమ తప్ప మరో సాధన లేదు. ఎందుకంటే ఆయనకేం అక్కర్లేదు కనుక. ఆ ప్రేమ ఒక్కడు చూపిస్తే దొరికిపోయేవాడు ఆయన. అందుకు ఆ ప్రేమని నమశ్శబ్దంతో, నమశ్శబ్దానికి అర్థంలో ఇది పంచప్రణవాల్లో ఒకటి అయిన ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం నమస్కారం అంటే నమ్రభావమే నమస్కారం. నమ్రత అంటే వంగి ఉండుట అని అర్థం. కొందరు పాపం తెగ వంగిపోతాడు. ఆ తెగ వంగిపోతే తెలుస్తుంది సరే వీడికి నమ్రత లేదురా, వీడి వల్ల ప్రమాదం డేంజర్ అని. ఎవరో అంటారు అతి వినయం ధూర్త లక్షణం, అసలు వినయం లేకపోవడం అరాచకవాదుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ కూడా నమ్రభావ ప్రకటన, ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది, అది మనకన్నా మహోన్నతం అని తెలిసినప్పుడు మనం దాని ముందు నమ్రులమైపోతాం. ఆ నమ్రభావ ప్రకటనాన్ని నమస్కారం అంటారు. అందుకు శాస్త్రం నమస్కారానికి ఏమని నిర్వచనం చెప్పించిందంటే ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రభవభావో నమస్కార అని నమస్కార శబ్దానికి అర్థం చెప్పారు. అంటే ఆరాధించేవాడు ఆరాధించబడేది అని రెండు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడే వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడే. ఆ నమ్రభావాన్ని ప్రకటించడమే నమస్కారం. ఇది నమ్రభావ ప్రకటన. అందుకే కృష్ణుడితో మాట్లాడుతూ అందరూ అన్నారు కనుక నారాయణ నారాయణ నమస్కారం పెట్టాడు ఎవడు, అర్జునుడు. ఎన్నో మార్లు సహాయం చేశాడు కనుక నువ్వు దేవుడివి చాలా గొప్ప పని చేసావు అని నమస్కారం పెట్టాడు. చెప్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు, కానీ ఆయన విష్ణు అని పూర్ణ స్పృహ కలిగిందా? కలగనివ్వడు. ఆయన తల్లి చూసి తెలుసుకుందాం అనుకునే లోపలే కప్పేశాడు. ఆయన కలగనిస్తాడా? కలిగితే ఇంక వాళ్ళు తల్లిగానో అర్జునుడిగానో ఉండగలరా? వాళ్ళు ఉండకపోతే నాటకం సాగుతుందా? అందుకే వాళ్ళని అలా ఉండనివ్వడు ఆయన. ఒకవేళ చూపించాడా అప్పుడు వీళ్ళలో రియలైజేషన్ వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ తానేమిటో అన్ని తెరలు తీసి ఒక్కసారి చూపించగానే నమస్కారం నమస్కారం నమస్కారం నమస్కారం అన్నట్టు ఆయన. అక్కడ వస్తుంది మనకు నమ్మకం. ఎక్కడ? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో నమః నమః నమః ఎన్ని వస్తాయి మీరు చూడండి. అక్కడ ఇన్ని నమస్కారాలకి ఒక్క మాటలో చెప్తాడు పునశ్చ భూయోపి నమో నమస్తే అని అంటాడు అక్కడ అర్జునుడు. పునశ్చ భూయ అపి మాటి మాటి మాటి మాటికి నమస్కారం చేస్తున్నానయ్యా అంటాడు. మాటి మాటికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు అంటే నీది తెలుస్తున్న కొద్దీ నమస్కారం ఆపలేను నేను, అలా నమస్కారం చేస్తూనే ఉంటానంటాడు. ఈ మాట మనకి భాగవతంలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని చూసి దేవా నీకు అనంత అనంత అనంత అనంత నమస్కారాలు నమస్కారాలు నమస్కారాలు అంటాడు. ఇలా నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను నా ఉద్యోగం నేను చేయలేను కనుక ఒక్క మాటలో చెప్తున్నాను కల్ప పర్యంతంబు నమస్కరించడా అని ఒక మాటలో చెప్పేశాడు. నేను అంతకాలం నీకు నమస్కారం చేస్తానయ్యా అన్నాడు. ఎటువంటి ఫీలింగ్తో వాళ్ళు చెప్పారో మీరు అర్థం చేసుకోండి. మనకంటే నమస్కారం పెట్టమన్నారు కనుక మనం పెట్టేశాం, కానీ తెలిసి చేసే నమస్కారం సామాన్యం కాదండి. అది మనలో పునశ్చ భూయోపి వస్తుంది. అందుకే రుద్రకారుడైన మహర్షులు వాళ్ళు ఇన్ని నమస్కారాలు ఎందుకు పెట్టారంటే ఆ స్వామి యొక్క అనంతత్వాన్ని చూడగానే వాళ్ళకు కలిగిన దిగ్భ్రమ, ఆ అద్భుత భావన, దానితో నమః నమః నమః నమః నమః అని ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుడిని చూసి అన్ని నమస్కారాలు చేయడానికి కారణం అది విశేషం. అక్కడ అంటాడు అర్జునుడు కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అసలు నిన్ను చూసాక నమస్కారం పెట్టకుండా ఎవడు ఉండగలడయ్యా అంటాడు. తెలియనంత వరకే గాని తెలిస్తే ఆగలడా? అందుకే నిన్ను చూసిన వెంటనే నేను ఆగలేక ఇన్ని నమస్కారాలు చేశానయ్యా. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, నేనే కాదు అదిగో అక్కడ నాకు కనిపిస్తున్నారు సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, దేవతలు సిద్ధులు అందరూ నీకెందుకు నమస్కరిస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు దేవతల చేత వందనం పొందినవాడా అంటే పాటలు పాడేశాం, కానీ ఎందుకు ఆయన అన్ని వందనాలు పొందాడనేది ప్రత్యక్షానుభవం అయితే గానీ అర్థం కాదండి. ఋషులు ప్రత్యక్షంగా పరమేశ్వరుని చూశాడు. విశ్వంలో ప్రతి అణువున ఆయన చూసి చూసి చూసి అడుగడుగున అడుగడుగున ఆ శివుడు కనబడుతూ ఉంటే నమః నమః నమః నమః నమః అని ఇన్ని నమస్కారాలు చేశారు. అది నమ్మకమే మన దగ్గరికి వచ్చింది. ఇది విశేషం. అయ్యా మీరు కృష్ణుడి గురించి చెప్తున్నారా శివుడి గురించి చెప్తున్నారా? విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి మళ్ళీ అటుపోయారు, ఇటొచ్చి చెప్పారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వేదం ఏ పరమేశ్వరుని చూపించే నమః అందో ఆ పరమేశ్వరుడే కృష్ణుడు, మరెవరో కాదు. ఇద్దరికి ఏమీ భేదం లేదు. వేదం ఇద్దరిని ముగ్గురిని చెప్పలేదు, ఒకే పరమేశ్వరుని చెప్పింది. పైగా రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణు సహస్రం, రుద్రం అంటే ఏమిటో కాదు విష్ణువుని చూపించేది రుద్రం. విష్ణు అంటే అర్థం ఏమిటి? విశ్వమునందు వ్యాపించున్నవాడు. పదాలకు అర్థాలు తెలియవు మనకి, మనకు ముందు నుంచి కొన్ని భావాలు ఎక్కిపోయాయి. విష్ణువు అంటే నీలంగా నాలుగు చేతులు పెట్టి కూర్చుంటాడు, శివుడు అంటే సోలం పట్టుకున్న వైపు కూర్చుంటాడు. అలా కూర్చోరని కాదు, కూర్చుంటారు. ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. రెండు పేర్లు ఉన్నప్పుడు రెండు రూపాలు ఉంటే అభ్యంతరం ఏంటండి మనకి? తప్పేం లేదు కదా, ఆయన ఇష్టం ఏనా పెట్టుకుని ఉంటాడు, అది వేరే విషయం. కానీ వేదం ప్రకారంగా మనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, సర్వత్రా కనిపిస్తున్న రుద్రుడే సర్వవ్యాపకుడు. సర్వత్రా రుద్రుడు కనిపిస్తున్నాడా మీరేమిటండి అలా చెప్తున్నారు అని మీరు కొంచెం ఆలోచించండి. రుద్రుడు తప్ప ఎవరు కనిపిస్తున్నారు ఈ లోకంలో? కొంచెం ఇక్కడంతా నేను రుద్ర భాష్యం అంటే అర్థం మంత్రం ప్రతిపదార్థం తాత్పర్యం చెప్తున్నాను అనుకోవద్దు. రుద్రము యొక్క భావాన్ని మీరు తెలుసుకుంటే రుద్రోపాసన అయిపోయినట్టు. తెలుసుకోవడం కాదు, మననం చేయండి, నిత్య జీవితంలో మననం చేయండి. విశ్వాన్ని అధ్యయనం చేయడమే విష్ణు జ్ఞానం అంటే. అందుకే విష్ణువు తెలియాలంటే ముందు విశ్వం, తర్వాత విష్ణువు. విశ్వం విష్ణువు అషట్కార, ఇది అక్కడ క్రమం. అదే ఇందులో కూడా చెప్పబడుతుంది, రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు, ఎలాగా రెండింటిగా నిండిపోయి ఉన్నాడు, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. రుద్రం యొక్క సారం ముందు మీకు చెప్పేస్తున్నాను. రుద్రుడు రెండుగా నిండిపోయేట్టు ఈ ప్రపంచంలో. ఏమిటి ఆయన పేరుకు రెండు అర్థాలు చెప్పేమి? ఏడిపించేవాడు, ఆనందింపజేసేవాడు, రెండు అర్థాలు. ఇవి మనకు అర్థమవుతాయి, నాదము నాదాంతము ఇవన్నీ చెప్పారు కనుక వినాలి తప్ప అనుభూతికి వచ్చే విషయాలు కాదు. ఎందుకంటే అంత సాధన చేసినప్పుడు అనుభూతికి వస్తాయి. కానీ ఈ రెండు అర్థమైపోయి ఉంటాయి, ఏడవడం నవ్వడం. ఇది అందరికీ అర్థమైన విషయం. ఈ రెండు తప్ప మనకు ఏవైనా ఉన్నాయా? సుఖము దుఃఖము, ఈ రెండు దేని నుంచి పొందుతున్నాం? ఆలోచించండి, ఇదేం వేదాంతం కాదు నేను చెప్పేది. ముందు జీవితం, నేను చెప్తున్నంత జీవితం, వేదం వేదాంతం దేవుడు అన్ని పక్కన పెట్టండి. జీవితం గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి. ఏడవడం నవ్వడం అంతేనా మన జీవితం? కాదా. ఏడుస్తున్నాం అంటే మన కూడని ఏదో జరిగింది కనుక ఏడుస్తున్నాం, వేదన కలుగుతుంది, వేదనతో బాధపడుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అది ఉంది కదా జీవితంలో, ఎప్పుడూ ఏడిపోయినా ఎవరికైనా కలిసే ఉంటాయి. మిశ్ర అంటారు దీన్ని. ఈ రెండూ మనం అనుభవిస్తున్నాం. మనం దేనికి వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నామో దానికి అఘోరం అంటాం. అంటే ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండే పేర్లు, ఘోర అఘోర అని. ఆనందము దుఃఖము ఈ రెండే మనం అనుభవించేది. ఈ రెండు ఎవడు కలిగిస్తున్నాడంటే ఒక్కడే అని చెప్పాం కదా, ఘోర అఘోర. ఈ రెండు ఒక్కడే కలిగిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకు ఘోరం వచ్చినప్పుడు భయం ఏముంది? ఆయన అఘోరంగా మార్చేయగలడు, ఆయన చేతిలో పనే కదండి, అందుకు అఘోరంగా మార్చేయగలడు. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు నీ నుంచే వస్తున్నాయి అని తెలుసుకుని శరణు వేడితే నువ్వేమయ్యో ఘోరానికి అఘోరానికి కూడా అతీతంగానే కనిపిస్తున్నావు. అది విశేషం. సుఖానికి దుఃఖానికి కూడా అతీతంగా ఉన్నవాడే రెండూ చేయగలుగుతున్నాడు ఆయన. ఈ రెండు చేస్తున్నవాడు రెండింటికి అతీతులైన వాడు కనుక ఈ రెండింటిని ప్రయోగిస్తున్న వాడిని కానీ మనం చూడగలిగితే సుఖ దుఃఖాలకు అతీత స్థితికి వెళ్ళిపోయాం కదా, అంటే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినట్లే కదా. అందుకు రుద్రుణ్ణి బాగా అర్థం చేసుకుంటే మనం అక్కడ చేరుపుతున్నాం. కనుక ప్రపంచంలో ఘోరాఘోర రూపములతో వ్యాపించి ఉన్నాడండి రుద్రుడు. ఇది మీకు అర్థం కావాలంటే నిన్నటి వరకు కురిసిన వానే సాక్ష్యం. మొన్న సుమారు వారం 10 రోజుల వరకు వాన చుక్క కనబడలేదు మనకు. వాన పడితే మహదానందం మనకి, పడడం మొదలుపెట్టాక ఎంత ఆనందించామండి. నిన్నటి వరకు పడుతూ ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఆ వాన ఏమైంది? ఘోరం అవ్వలేదు. ప్రపంచంలో కొలలు నిండుతున్నాయి, నదులు నిండుతున్నాయి, ఆనందంగా న్యూస్ చూసేవాళ్ళని అక్కడ పెడతాం. కానీ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తుంటే నాకేదో నది నిండింది దేశంలో అంటే నాకెందుకు, నా ఇంట్లోకి నీళ్లు వచ్చేసేయలేదు అని బాధపడుతున్నాడా లేదా వీడు? అంటే అర్థం ఏంటి, నిన్నటి వరకు నీటి చుక్క లేదో అని బాధపడి ఆ నీరే అఘోరం అనుకున్న వాడికి ఇప్పుడు ఆ నీరు ఘోరం అయిపోలే. అయితే నీరు ఘోరమా? స్టేట్మెంట్ ఇవ్వగలమా? కాదే, ఘోరం కాదనగలమా? మళ్ళీ అది అనలేము. ఘోరాఘోరములు నీ కర్మ బట్టి వస్తాయ్యా. అయితే నిన్నటి వరకు నాదం వర్షం పడిపోయింది కనుక ఘోరంగా ఇంకా రేపటి నుంచి నా వర్షం అక్కర్లేదని అనగలమా? అనలేము. వీడికి ఘోరంగా ఉన్నా పర్వాలేదు రావచ్చు, ఎందుకంటే అక్కడేమో నదులు నిండాలి. అంటే ఒకే సంఘటన జరిగింది కానీ ఒకటికి అది ఘోరమైంది, ఇంకోటికి అది అఘోరమైంది.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: అసలైన వేద హృదయం తెలిసిన మహాయోగి, అందుకే జీవన్ముక్తుడయ్యాడు ఆ మహాత్ముడు. ఈ విధంగా త్యాగరాజస్వామి శివభక్తిని అర్చిస్తూ కీర్తించడం, అక్షరోపాసకులైన సాహితీవేత్తలందరూ కూడా
2: శివారాధన చేయడం గమనిస్తే కళలన్నీ శివస్వరూపాలు. అందుకే కళాభ్యాం చూడాలంకృత చేసి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని ఆదిశంకరులు శివానందలహరిలో ప్రథమ శ్లోకంలో కళాభ్యాం అని చెప్పారు. కళాస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు, సర్వ విద్యలు ఆయన యొక్క స్వరూపములు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని వేదమాతే సర్వ విద్యలకు ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు, వేదములన్నిటికీ పతి అయినటువంటి వాడు అతడు సదాశివుడు, అతడు ఓంకార స్వరూపుడు అని అటు ఓంకార స్వరూపంగా శివుని చూపిస్తూ ఓంకార జనితమైనటువంటి సంగీత సాహిత్య అక్షర నాద ప్రపంచమంతా కూడా శివస్వరూపంగా భావన చేశారు. అందువల్లనే వాల్మీకి వ్యాసుడు మొదలైనటువంటి వారు చేసిన శివ ఉపాసన మహాభారత ఆధారంగా నేను చెప్పుకున్నాను. వాల్మీకి వ్యాసుల తర్వాత సంస్కృతంలో మళ్ళీ అంత గొప్పగా చెప్పుకోదగ్గటువంటి మహర్షి తుల్యుడైన కవి ఎవరా అని చూస్తే కాళిదాస మహాకవి కనబడతారు. ఆ కాళిదాస మహాకవి మహా ఉపాసకుడు. మామూలు కవులు పుట్టలేదు ఈ దేశంలో. మామూలు కవులంటే ఏదో ఒక భావుకత, ఒక చక్కటి రచన చేసేటటువంటి మామూలు కవులు పుట్టలేదు. ఋషితుల్యులైనటువంటి వారు అక్షరాన్ని ఉపాసనగా భావించి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్న మహామహులు పుట్టారు ఈ దేశంలో. అలాంటి వారిలో కాళిదాసుడు. కాళిదాసును లెక్క పెట్టాక తర్వాత ఇంకెవరు అలాంటి మహాకవి ఉన్నారు అంటే మరి దొరకత్త. అందుకోసం ఎవరైనా లెక్క పెట్టేటప్పుడు చిటికిన వేలు నుంచి లెక్క పెడతారు. ఈ చిటికిన వేలుని కనిష్ఠిక అంటారు. తర్వాత ఎవరు ఉంటే మరి పేరు దొరకలక అనామిక పేరు సార్థకమైపోయింది అన్నాడు. అనామిక అంటే నామము లేనిది అని అంటారు. కానీ కాళిదాసు అనేదానికి పేరు దొరికిపోయింది ఒకటే దానికి, మరి రెండో దానికి అనామిక, మరి పేరు దొరకలేదు. కాళిదాసు తర్వాత కాళిదాసే, మరి కాళిదాసుతో సమానమైన వాళ్ళు లేడు అన్నారు. అంటే ఆ సాహిత్యం చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది. ఈ కాళిదాసు కుమార సంభవ గ్రంథం రచించారు. ఆయన తొలి కృతి కుమార సంభవం కదా. ఈ కుమార సంభవం అంతా పార్వతీ పరమేశ్వరుడు యొక్క చరిత్ర. సాంబ శివతత్వం, శివశక్తి ఉపాసన చేశాడు ఆయన. ఆ శివశక్తి ఉపాసన అంతా కూడా ఆ కుమార సంభవంలో చూపించారు. మనం సంస్కృతంలో పంచకావ్యాలను చదువుకుంటారు. అందులో విశేషం ఏంటంటే మూడు కావ్యాలు కాళిదాసు గారు రచించినవి. అందులో కుమార సంభవం ఒకటి. ఈ కుమార సంభవం తర్వాత ఇంకా ఆయన రచించినవి చాలా ఉన్నాయి. అటు తర్వాత రఘువంశం చూస్తే అద్భుతమైనటువంటిది. రామకథ తాను రాశాను అనేటువంటి తృప్తి కోసం ఆయన రామునికి పూర్వీకుల నుంచి మొదలు పెట్టుకుని దివ్యమైనటువంటి రఘుమహారాజుల యొక్క చరిత్రను రచిస్తూ దానికి ప్రారంభ శ్లోకం ఏం చేశారంటే వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి మామూలుగా తేలికగా హాయిగా అనిపించేటువంటి శ్లోకాన్ని రచించారు. కానీ అందులో గంభీరమైన లోతైనటువంటి తత్వాన్ని పెట్టేశారు. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. నిత్య ప్రార్థనా శ్లోకంగా యోగ్యమైనటువంటిది. ఇందులో ఉన్న రహస్యాలు ఏంటంటే కాళిదాసు సామాన్యుడు కాడు, కాళీదేవిని సాక్షాత్కరింపజేసుకున్న మహోపాసకుడు. అందువల్లనే వాగర్థముల యొక్క తత్వం బాగా తెలుసు అతనికి. ఒక్క వాగర్థావివ సంపృక్తవు అన్న దాని గురించే మనం చాలా చెప్పుకోవచ్చు. దీని గురించి తెలియాలి అంటే అటు వేదాలు మొదలుకుని ఇటు పురాణాల వరకు వాగర్థముల గురించి చాలా చెప్పే. అందులో ప్రత్యేకించి శివపురాణంలో అగ్ని సోమతత్వము వాగర్థతత్వము అని ప్రత్యేకించి అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ యోగశక్తికి సంబంధించిన విశేషాలు. బాహ్యంగా చూస్తే వాక్కు అర్థము ఎలాగ విడదీయలేకుండా ఉంటాయో, అంటే వాక్కు నుంచి అర్థాన్ని, అర్థాన్ని నుంచి వాక్కుని ఎలా విడదీయలేమో అలాగ విడదీయలేనిటువంటి సనాతనమైన దాంపత్యం కలిగినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు అన్నారు. ప్రపంచ సాహిత్యం మొత్తం మీద దాంపత్యాన్ని ఇంత చక్కగా పోల్చినటువంటి వారు ఎవరు లేరు. వాగర్థముల వలె కలిసిపోయేట, అంటే విడదీయలేనిది దాంపత్యం అనేది. అంటే ఒకరి కోసం ఒకరు కాదు, ఒకరే అని చెప్పడం అన్నమాట. అంత గొప్పగా దాంపత్య ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు వారు. కనుక దాంపత్య ధర్మానికి అంతటికీ మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరి తత్వాన్ని వాగర్థావివ సంపృక్తవు అని ప్రారంభించడంలో గురుగారి ఉద్దేశం ఏమిటి అంటే, ఆ తర్వాత చెప్పబడేటువంటి రఘువంశరాజుల చరిత్ర అంతా వంశం, ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు, అంటే తండ్రి నుంచి తనయుడు, ఆ తనయుడి నుంచి ఆయన తనయుడు, ఇలా సంపాదించుకున్న ధర్మాన్ని ఎలా ప్రతిష్ఠించారో చెప్పబోతున్నాడు. అందుకే దాని పేరు రఘువంశం. వంశానికి మూలం దాంపత్య ధర్మం, దాంపత్య ధర్మానికి మూలం ఆది దంపతులు. కనుకనే రఘువంశానికి ప్రారంభం ఆది దంపతులు యొక్క ప్రస్థితితో ప్రారంభించడంలో ఔచిత్యం అదొకటి అన్నమాట. ఇలా మనం చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఈ దాంపత్య ధర్మం వల్లనే వర్ధిల్లింది. స్త్రీ పుంస యోగోద్భవం అనమాట. దీనికి కూడా మూలం ఏది? అర్ధనారీశ్వరాత్మకమైనటువంటి వాగర్థ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల తత్వము. ఇన్ని రహస్యాలు పెట్టుకుని కవి రచిస్తాడు. అందుకే ఏదో విన్నామండి, ఏదో చదివేమండి అంటే అది ఏదోనే. శ్రద్ధగా చూస్తే ఆ కవి ఇన్ని ఔచిత్యాలు పాటించి రచించడం వల్లనే వాళ్ళు ఇలా నిలిచిపోయారు, మహర్షులు నిలిచిపోయారు. రఘువంశానికి వాగర్థావివా అని చెప్పడంలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం చెప్పబోతున్నాడు. ఈ దాంపత్య ధర్మాన్ని బాగా ప్రతిష్ఠించిన మరో మహాత్ముడు ఎవరు అంటే రామచంద్రమూర్తి, సీతారాముడు. దానిని ఈ రఘువంశంలో ప్రధానంగా చెప్పబోతున్నారు. అందుకు దానికి ప్రాతిపదికగా మూలమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర తత్వాన్ని స్తోత్రించారు ఆ మహానుభావులు. ఇలాగా ఆ ఒక్క శ్లోకంలో అమ్మని అయ్యని కలిపి స్తోత్రించుకోవడానికి పైగా రెండు పాదాల అనుష్టుప్పు. ఆ అనుష్టుప్పు చూస్తేనే ఒక పాదం శివుడు, ఒక పాదం అమ్మలా కనబడతారు. ఇలా ఛందస్సును ఎంచుకోవడం మొదలుకుని భావాన్ని ఇంత చక్కగా అందించినటువంటి ఆ మహాత్ముడు రఘువంశంతో ఆగలేదు. అటు తర్వాత అభిజ్ఞాన శాకుంతలమని గొప్ప నాటకాన్ని రచించారు. ఇంకా చెప్పాలి అంటే సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని మీరు పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం వంటి మహోత్తమమైన నాటకం ఎంతవరకు పుట్టలేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాటక లక్షణం తెలిసి పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం అత్యద్భుతమైన నాటకం. అందులో ఈయన మహర్షి తుల్యుడైన కవి గనక నాటకం కోసమే కాకుండా సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠించేదే కాళిదాసు యొక్క సాహిత్యం. ఆ సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తూ అభిజ్ఞాన శాకుంతలం నాటకం రచించారు. ఈ నాటకం ప్రారంభం ఎలా చేస్తారంటే, యా సృష్టి స్రష్టురాధ్య వహతి విధిహుతం యా హవిర్యాత హోత్రి యద్వే కాలం విధత్తా శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహు సర్వబీజ ప్రకృతి రితియయా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్న స్తనుభురవతి వస్తాభిరష్టాభిరీశః అని ప్రారంభం చేశారు ఆయన. నిజానికి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకుంటేనే మనకు కొన్ని రోజులు పడుతుంది, అంత అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఇది అష్టమూర్తి స్వరూపుడైన శివుడు మనల్ని రక్షించుగాక అని చెప్తున్నాడు. ఎనిమిది శరీరాలతో ఈ విశ్వమంతా నిండిపోయిన పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక. అంటే శివుడు ఎలా రక్షిస్తున్నాడంటే పరోక్షంగా ఉండి రక్షించట్లేదు, ప్రత్యక్షంగా రక్షిస్తున్నట్టు శివుడు. ఆ ప్రత్యక్షం అనేదాన్ని ప్రత్యక్షం చేసుకోలేకపోవడం మన యొక్క అంధత్వం తప్ప స్వామి ప్రత్యక్షంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రత్యక్షాభిహి అనే మాట వేశారు ఆయన. ప్రత్యక్షములైనటువంటి తనువు రష్టాభిరీశ ఎనిమిది విధములైనటువంటి తనువులతో కాపాడుతున్నట్ట. ఏమిటా ప్రత్యక్ష శరీరాలు అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు. ఈ ఎనిమిది శరీరాలతో విశ్వమంతా నిండి ఉన్నాడు. ఈ ఎనిమిది శరీరాలే విశ్వమంతా ఉన్నాయి, మనలోని ఎనిమిది శరీరాలు ఉన్నాయి. ఇది అష్టమూర్తి తత్వం అంటే. ఈ అష్టమూర్తి తత్వాన్ని అంతటిని ఒక్క శ్లోకంలో పెట్టి ఇలా విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఈ ఎనిమిది శరీరాలతో మనల్ని కాపాడుగాక అన్నాడు. ఇంతకన్నా కోరుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి? మన నిత్య జీవితం ఎనిమిది శరీరాలతోనే సంబంధించి ఉంటుంది, ఇంకో దేనితో ఉండదు. మనం అభిమానించి ఆరాధించే వ్యక్తులు కూడా ఈ ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్లే, మనము ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్ళమే. మనం ప్రపంచంలో కోరుకునేవి కూడా ఎనిమిదింటి నుంచే. కనుక ఎనిమిది శరీరాలతో శివుడు రక్షించగాక అంటే ప్రకృతి అంతా కూడా శివరక్ష మనకు లభిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి విశిష్టత అన్నమాట. అష్టమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుంటే అంత జ్ఞానము లభించిపోతుంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఆదిశంకరులు అష్టమూర్తి స్వరూపుడైన శివుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు ప్రత్యేకించి. అదొక్కటే బాగా అర్థం చేసుకుంటే జ్ఞానహేతువు. అందుకే రమణ మహర్షి కూడా అష్టమూర్తి భృద్దేవ పూజనం అని చెప్పారు. అష్టమూర్తులు ధరించినటువంటి దేవుని పూజించే వారికి ఆ పరతత్వం అర్థమవుతుంది అని చెప్పారు పరమ జ్ఞాని అయినటువంటి రమణ మహర్షి. ఇప్పుడు అష్టమూర్తి తత్వం అనేది ఏమిటి అని మొదలు పెట్టుకుంటే శివలీల కాస్త శివతత్వం అయిపోతుందేమోనని అష్టమూర్తులతో ఉన్న శివుడు మనల్ని రక్షించుగాక అనే భావం వరకే ఈ శ్లోకాన్ని స్పర్శించి నమస్కరించి ఇలాగ అభిజ్ఞాన శాకుంతలం ఇంత చక్కగా మొదలుపెట్టి ఆ నాటకం చివరకు వచ్చేటప్పటికల్లా దుష్యంతుడు కోరుకుంటాడట. ఏమని కోరుకుంటాడంటే, ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతి శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూః అని చెప్తారా. ఇందులో ఏం చెప్తున్నారంటే, మొదటిగా ఒక రాజుగా తానేం కోరుకోవాలని చెప్తున్నాడు. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః, భూమిని పాలించే వాళ్ళందరూ ప్రకృతి క్షేమం కోసం పాలించురుగాక. ప్రకృతి క్షేమం కోసం పాలించాలి. ప్రపంచాన్ని ఇద్దరు పాలిస్తారట ఎప్పుడైనా. ఒకటి ఏమిటి అంటే రాజు పాలిస్తాడు, రెండు విద్య పాలిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ చెప్తున్నాడు. రెండు పాలన చేస్తాయి ప్రపంచాన్ని, ఒకటి రాజు రెండు విద్య. రాజు అనేటటువంటి వాడు భౌతికము లేని అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. విద్య అనేటటువంటిది మనిషికి అవసరమైన వివేకాన్ని జ్ఞానాన్ని, అది ప్రధాన అవసరం మనిషికి, దాన్ని తీర్చుతుంది. కనుక పాలించేవి ఈ రెండే. కనుక ఎటువంటి రాజు పాలించాలి అంటే ప్రకృతి హితాన్ని కోరుకునే రాజు పాలించాలి. ఎటువంటి విద్య పాలించాలి అంటే సరస్వతి శృతి మహతి మహీయతాం అని చెప్పాడు. వేదవేద్యమైనటువంటి విద్య మాత్రమే పాలించాలని చెప్తున్నాడు. అంటే విశేషం చూడండి, అంటే భారతదేశాన్ని వేద విద్య పాలించాలి. వేద విద్య అంటే ఇహ లోక జ్ఞానంతో పాటు పారమార్థిక స్పృహ కలిగిన జ్ఞానమే వేద విద్య అంటే. కనుక భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానము కలబోస్తే వేద విద్య అవుతుంది. ఆ వేద విద్యతో ఉన్న సరస్వతి మాత్రమే వర్జిల్లుగాక అని రెండో వాక్యాన్ని చెప్పాడు. ఈ రెండిటిని వివేకవంతులు విచక్షణ కలిగినటువంటి శ్రోతలు భావన చేయొచ్చు. ఎంత గొప్ప భావన ఇచ్చాడు కాళిదాసన్. రాజుకి ఆ లక్షణం ఉండాలి. ప్రకృతి క్షేమం కోరేవాడు రాజు. కేవలం ప్రజాక్షేమమే కాదు, ప్రకృతి క్షేమం. రాజ్యంలో ఉన్న ప్రకృతి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అదేవిధంగా ఈ ప్రకృతిని క్షేమంగా ఉంచే వేద విద్య క్షేమంగా ఉండాలి. ఈ రెండూ కూడా ప్రపంచం కోసం కోరుకున్నాడు దుష్యంతుడు ఒక రాజుగా. కానీ తన కోసం ఏం కోరుకున్నాడో చూడండి. అది చివరి రెండు వాక్యాల్లో చెప్తాడు. మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూః అని చెప్తున్నాడు. స్వయంభువు అయినటువంటి ఆ శంకరుడు నాకు మరొక జన్మ లేకుండా చేయుగాక, అప్పుడు తన గురించి కోరుకున్నాడు. అది విశేషం. రాజైనటువంటి వాడు ప్రజాక్షేమం కోరుకుని అటు తర్వాత తనకు మోక్షం రావాలి అని కోరుకుంటున్నాడు ముముక్షు అనమాట దుష్యంతుడు. అంటే ఈ దేశాన్ని ఏలిన రాజు కూడా ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, భగవంతుని ద్వారా మోక్షం రావాలని కోరుకునేవాడు. అంతేగాని భోగకాంక్ష కలవాడు కాదు. యోగులైనటువంటి వారు, మోక్షకాంక్ష కలిగినటువంటి వారే భారతీయ చక్రవర్తులుగా భాషించారు అని చెప్పడానికే పరమాదర్శమైన దుష్యంతుడి చరిత్రని చెప్పి ఈ శ్లోకం చెప్పారు. ఇవి శివలీలలో ఎందుకు స్మరించుకోవడం అంటే, ఎటువంటి గొప్ప గొప్ప విశాలమైన విస్తృతమైన భావాలు కలిగిన మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టాం, అలాంటి వారు అందించిన సాహిత్యానికి వారసులుగా ఉన్నాం అనే స్పృహ ఎప్పటికప్పుడు గుర్తుకొచ్చి మన సంస్కృతిని తలంచుకుని మనం గర్వించి ఆత్మాభిమానంతో ఆ మార్గంలో ప్రయాణించడానికి ఒక స్ఫూర్తి కావాలని మనం తలంచుకుంటున్నాం. ఇది కూడా శివలీలే. కాళిదాసు చేత కవిత్వం పలికించింది శివలీల కాక ఇంకేది. అందువల్లనే ఆయన కోరుకున్నట్టే మనం నిత్యం కోరుకోవాలి. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతి శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూ. ఇంత చక్కగా కోరుకున్న ఆయన ప్రతి నాటకానికి ప్రతి కావ్యానికి కూడా ముందు వెనక శివుణ్ణి స్తోత్రం చేశాడు. మేఘ సందేశంలో కూడా ఆయన ఆ మేఘం విడుతూ విడుతూ ఆ తోవలో ఉజ్జయిని నగరంలో శివునకు ప్రదోష పూజ జరుగుతూ ఉంటే ఆ ఘంటా ననాదాలు ఆ సందడులు ఇవన్నీ చూసి ఆనందించు ఓ మేఘమా అని అంటాడు. అంతేకాదు ఆ శివునికి ఆ మంగళవాద్యాలన్నీ సమర్పణ చేస్తూ ఉంటే నువ్వు కూడా ఒక్కసారి ఉరిమి నీ వాద్యాన్ని కూడా శివునికి సమర్పణ చేసుకో అని ఆ మేఘంతో విన్నవించుకుంటాడే. ఇలాగా శివస్పృహ వదలకుండా మహాభక్తుడే చెప్పిన ఆ మహానుభావుడు మరి యొక్క నాటకంలో అంటాడు చివరికి, సస్థాడు స్థిర భక్తి యోగ సులభో నిశ్రేయసాయాస్తువహా అని చెప్పారు. సస్థానుహు, ఆ స్థానుడైనటువంటి శివుట్ట దేనివల్ల సులభం అవుతాడు, ఆయనకు లక్షణం ఉంది. స్థాను లక్షణం అంటే కదలకుండా ఉండే లక్షణం. అలా కదలకుండా ఉండే లక్షణం గల శివుడు మనకి వశ్యం కావాలంటే మనలో కూడా కదలకుండా ఒకటి ఉండాలి. అంటే చదరకుండా కదలకుండా ఉండేది ఏమిటంటే స్థిర భక్తి యోగము అని చెప్తున్నాడు. ఇక్కడ స్థిరమైనటువంటి భక్తి యోగం కలిగి ఉండాలి. అలాంటి స్థిర భక్తి యోగం అంటే సులభుడు ఆయన. సస్థాణువు స్థిర భక్తి యోగ సులభో. ఒక కవి ఒక పదాన్ని వేసేటప్పుడు ఎంత తపస్సు ధారపోస్తాడు, ఎంత ఆలోచిస్తాడు అనేది గ్రహించాలి. వారు అంత తపస్సు చేసినందుకేనా వారి పుస్తకం చదవాలి. ఒక ఆయనట ఇటీవల కాలంలో ఒక 70-75 ఏళ్ళ ఆయన మహాపండితులు కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్నారు. ఏవి? వ్యాసప్రోక్త కాళిదాసప్రోక్త గ్రంథాలు. ఎందుకయ్యా ఇప్పుడు కూడా చదువుకుంటున్నామంటే ఋషులు మన కోసమని ఇంత గ్రంథరచన చేసినప్పుడు వాటిని చదవకపోతే పాపం వస్తుంది, ఋషులు రుణం తీర్చుకొని పాపం వస్తుంది, కనుక ఋషి రుణం తీర్చుకోవడం చదువుకుంటున్నాను అన్నమాట. ఎంత లోతుందో మీరు ఆలోచించుకోండి. కనుక ఋషితుల్యులైన మహాత్ములు రచించిన గ్రంథాలు చదువుతూ ఒక్కొక్క అక్షరంలో తొణికిసలాడేటువంటి ఆ మహత్వాన్ని అందుకోవాలి. అందుకే సస్థానుహు స్థిరభక్తి యోగ సులభో. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన. స్థిరభక్తి యోగానికి సులభుడైనటువంటి ఆ స్థానువు మనకి నిశ్రేయసాయాస్తువహ. నిశ్రేయస్సునిచ్చుగాక, నిశ్రేయస్ అంటే మోక్షం అని అర్థం. మోక్షాన్నిచ్చుగాక అని చెప్తున్నాడు ఆయన. అంటే ముముక్షువైనటువంటి తపస్వి కాళిదాసు ఈ మాటను అన్ని చోట్ల చూపిస్తూ ఉంటాడు. ఇలాగే సంస్కృత కవులు ఎంతమందో ఉన్నారు. ఒక్క కాళిదాసుని చెప్పుకుంటే అందరినీ చెప్పుకున్నట్లు గనక కాళిదాసుని చెప్పిన మాటని పట్టుకుని తర్వాత కథలోకి వెళదాం. ఏం చెప్పాడు ఆయన? స్థిరభక్తి యోగ సులభ అని మాట వేశాడు. స్థిరమైన భక్తి యోగానికి సులభుడైనటువంటి వాట ఆయన. అంత విశేషమైనటువంటి మాట వేశాడు. ఈ స్థిరభక్తి యోగం ఎవరికుంటే అనుగ్రహిస్తాడంటే ఎవరికున్నా అనుగ్రహిస్తాడు, ఏ ఉపాధిలో ఉన్నా అనుగ్రహిస్తాడు. అందుకే నాస్తి తేషాం జాతి రూప కుల వయో ఆది భేదా, ఈ భేదములేవీ లేవు. కేవలం ఉండవలసింది స్థిరభక్తి యోగం మాత్రమే. ఈ యోగం కలిగినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన దివ్య కథలు అనేకములు అనేకములు అనేకములు. అందులో ఒక దివ్యగాథ. ఒకసారి దక్షిణాపథంలో కొంత ప్రాంతాన్ని ఒక యాదవరాజు పాలన చేస్తున్న సమయం అది. ఆ సమయంలో జంగమ వేషధారి అయినటువంటి ఒక శివాచార పరాయణుడు వస్తూ ఉన్నట్ట వీధిలో. శివాచార పరాయణుడు అంటే నిత్య శివ శైవార్చన చేసేటువంటి వారికి కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటంటే శివభక్తుడు శివచిహ్న ధారణ చేసేవారు ఎవరైనా కనబడితే వారిని ఆరాధించడం అనేటువంటిది. ఆ ఆరాధనలోనే జంగమ శివారాధన అనేటువంటిది వచ్చింది. ఇలాగా ఒక జంగమ దేవర కనబడ్డాడు. ఆయన పూసిన విభూతి, రుద్రాక్షలు, శివ జపం ఇదంతా చూస్తూ ఉంటే మహాసిద్ధుల్లా కనబడుతున్నట్ట. నిజానికి ఎవరు అంటే కైలాసం నుంచి ఈ వేషంలో కదిలి వచ్చిన శివుడు ఆయన. ఆ వేషంతో వస్తున్నాడు ఆయన. వస్తూ ఉండగా ఆ సొగసు ఎలా ఉందంటే అడుగు నెత్తమ్ముల అపరంజి పావాలు కరమున కేదార కంకణంగు బంగారు వ్రాత చరంగుల గోణము గళమున రుద్రాక్ష కంఠమాల. ఇలాగా ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి పాదుకులు వేసుకుని చక్కటి అలంకారంతో కూడుకున్నటువంటి జంగమదేవరు వస్తున్నట్ట. వస్తూ ఉంటే తోవలో అప్పుడే రాజు కొలువు ముగించుకుని ఒక పరిచారికట వైపు వస్తోంది ఒక దాసి. ఆమె ఉద్యోగం ఏమిటి అంటే ఆ రాజు కొలువులో భోజనం చేసేటప్పుడు పళ్ళెరం ఇవ్వడం. అది తాంబూల కరండవాగిని అంటారు. ఆ తాంబూలాదులు ఇవ్వడం అన్నమాట ఆమె యొక్క పని. ఆమె తన కొలువు ముగించుకుని వస్తూ ఉండగా ఈ జంగమదేవరు కనబడ్డాడు. ఆమె శివవ్రత పరాయణురాలు, అందువల్లే శివమహాభక్తుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి ఆరాధన చేసింది. శివుడని తెలియదు, ఆమె వ్రత ప్రకారంగా ఆరాధన చేసింది. ఈ ఆరాధనలో పడి ఆమె తన కొలువుకు వెళ్ళడంలో మళ్ళీ ఆలస్యం జరిగింది. వెంటనే రాజుకు చాలా కోపం వచ్చింది. ఏది ఎప్పుడు పళ్ళెరం పట్టుకొచ్చేటటువంటి ఆ దాసి ఏది అని. ఆమె ఎందుకో రాలేదండి ఇవాళ, చెప్పా పెట్టకుండా మాని వేసినందుకు గాను ఆ రాజుగారు చాలా కోపోద్రిక్తులయ్యారట. తర్వాత ఈమె వణుకుతూ వచ్చేటప్పటికల్లా ఆయనకి అంత కోపం వచ్చిందంటే ఆ ముఖాన్ని తేరిపార చూశాడు. ఆమె సహజ సౌందర్యవతి, పైగా ముఖంలో నిగనిగలాడుతూ కనిపిస్తున్నటువంటివి నీలి కురులు, అవి ఒత్తుగా విశాల కేశపాశాలు. ఈమెను శిక్షించాలి అనుకుని వెంటనే ఏం చేశాడంటే క్షురకుల్ని పిలిపించి కేశములన్నీ గొరిగించి వేశాడు. ఈమెకు అవమానమైంది. ఇంటి దగ్గర ఆ జంగమదేవని ఆమె కొలుచుకుంటూ ఉన్నది. తిరిగి ముఖం చూపించడం ఇష్టం లేక మహావేదనతో పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయిందిట. నీ ఆరాధనలో పడడం వల్ల నాకు వచ్చినటువంటి శిక్ష ఇది అని. ఆ ఏడుపు ఎలా ఉందంటే శివుడికి పూజలా కనబడింది. ఏడిస్తే చాలు, నిజంగా ఏడవడం ఉంది సామాన్యమైన విషయం కాదు అది. ఒక్క కన్నీరు చుక్క కార్చినా చాలు శివుడి కోసం, అది చాలా విశిష్టమైనటువంటిది. అలాగా ఓయనురోదనం ఓంకారమనువుగా, ఓయని ఏడవడం ఓంకారంలా వినబడింది శివుడికి. కనుగవ నీరు మజ్జనము కాగా, ఆ కళ్ళ నుంచి జాలువారుతున్న నీళ్లు ఆయనకు అభిషేకంలాగా అనిపించాయి. నిడువాలు కన్నులు నీలోత్పలములుగా, ఇక తలవాల్చింది కదా, తలవాల్చినప్పుడు ఆ కన్నులు కలువ పువ్వుల్లా పడ్డాయట. అంటే ఆ కన్నులే కలువ పువ్వుల్లాగా ఆయన అర్చన చేశాయన. ఈ విధంగా ఆమె ఏడుస్తుంటే ఎల ఏడ్చదు మానవే చాలుననుచు, ఎందుకు అలా ఏడుస్తావు అని చెప్పి హస్తమస్తక సంయోగం ఆచరించే. చాలా గొప్ప విశేషం వేశారు ఇక్కడ. గురువిచ్చే దీక్షల్లో గొప్పది ఈ స్పర్శాదీక్ష, అది హస్తమస్తక సంయోగం అని. సిద్ధులేని గురువులు సాధారణంగా చేతిని శిరస్సుకు తగిలించారు, తగిలించారా ఆ శక్తి వెళ్ళి ప్రవేశిస్తుంది వాళ్ళలో. దీని శక్తిపాత దీక్ష అంటారు. అలాగా ఆయన హస్తమస్తక సంయోగం చేసి చెయ్యి ఎత్తేట మామూలుగా, మళ్ళీ ఎత్తేటప్పటికల్లా ఒక్కసారి ఆమెకి వచ్చేను కురులు మళ్ళీ వచ్చాయి. ఆ రావడం ఎలా వచ్చాయంటే ఎత్తిన ఇంద్రజాగురుడెత్తిన బర్ఘమ నంగ మన్మతుండెత్తిన పువ్వు వింట మదమెత్తిన తుమ్మిద పిండు నారిన చిత్తద రాజ్యలక్ష్మికి అభిషేకము సేయ శివుండు కాంతకయ్యెత్తిన నీల కుంభరుతి హిండనమోయన అద్భుతంబుగన్. ఆ చెయ్యి వేసి తీసిగానే ఎలా వచ్చిందంటే ఒక ఐంద్రజాలకుడు నెమలి పించాన్ని తిప్పినట్లుగా అంత పింఛము వలే విశాలమైన కేశపాశములు వచ్చాయని. అలాగే మన్మథుని యొక్క ధనువైనటువంటి చెరకు వింటికి నారిగా ఉన్న తుమ్మెదల గుంపులా ఉందిట. అంత నల్లని గురులు మునుపటి కంటే మోహనంగా వచ్చాయి. ఆమె యథాప్రకారం కొలువుకు వెళ్ళింది. కొలువుకు వెళ్ళి

ఈమె పూర్వజన్మ సుకృతం పండింది, ఆమె భక్తికి కూడా ఫలం ఇవ్వాలి కదా, అందువల్ల ఇది జరిగింది. ఇలా జరిగిన తర్వాత వెంటనే యాదవరాజు పరివార సహితమే వచ్చి ఆ జంగమదేవర పాదాలకు ప్రణామం చేసి తన దోషాన్ని మన్నించమని నీ భక్తుల పట్ల చేసిన అపచారం క్షమించరానిదని తెలుసు, దయామయుడైన ఆ శివుడు క్షమించినట్లే నువ్వు క్షమిస్తే అని చెప్పి అతడు అర్చన చేసుకుంటే మాయా జంగమ వేషధారి అయినటువంటి ఆ మహాదేవుడు చెప్తున్నాడు శివతత్వం గురించి. శివభక్తులు అందరూ కూడా, శివభక్తులు మరెవరైనా కనబడితే చాలా ఆనందిస్తారట, ఎందుకంటే బోధయంత పరస్పరం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒకరికొకరు ఉపదేశాలు చేసుకుంటారు కనుక ఈయన వచ్చినవాడు కూడా శివభక్తుడు కనుక శివుడు గురించి ఏదైనా ఉపదేశం చేస్తాడేమోనని శివానుగ్రహానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైనా చెప్పు అంటే ఈ క్షేత్రం దివ్యమైన క్షేత్రం అయ్యా, ఇది శ్రీ కాళహస్తి క్షేత్రం అని చెప్తున్నాడు. ఇది జరుగుతున్న కథ కాళహస్తి క్షేత్రం. ఇక్కడున్న స్వామి లీలా చెప్పుకుందాం అంటూ శివుడు చెప్తున్నట్ట తన లీలని తానే, అంత విశిష్టమైనటువంటి కథ అది. ఈ కాళహస్తి క్షేత్రం నిజానికి శ్రీ కాళహస్తి అనాలి, ఉట్టి కాళహస్తి అనకూడదు. ఈ శ్రీ కాళహస్తి క్షేత్ర వైభవం ఎంత దివ్యమైనది అంటే ఈ కాళహస్తి నిజానికి ఎలా ఆవిర్భవించింది అంటే వశిష్ఠుని యొక్క తపస్సు వల్ల ఆవిర్భవించిందది. వశిష్ఠుడు తపస్సు చేత బ్రహ్మ విద్యను కోరుకుని శివునికి తపస్సు చేస్తే ఆ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో అవతరించి బ్రహ్మ విద్యను ప్రదానం చేశాడు. ఇలా వశిష్ఠుని యొక్క తపస్సు, శివుని అనుగ్రహం ఎక్కడ జరిగిందో ఆ అరణ్యం పేరు గజకాననము అని. ఆ గజకాననంలో శివుడు వశిష్ఠుని అనుగ్రహించడమే కాక అక్కడే వెలసి ఉన్నట్ట లింగరూపంగా, కనుక జ్ఞానమయమైన వాయులింగంగా అక్కడ ఆయన వెలసి ఉన్నాడు. వాయువు అంటేనే అది యోగశక్తికి సంబంధించినటువంటి విషయం అని తెలుస్తుంది. ఆ యోగము ద్వారా లభించే జ్ఞానమేదో అదే దక్షిణామూర్తి తత్వం అంటే. అందువల్లనే శ్రీ కాళహస్తి అనేటువంటిది జ్ఞానప్రధాన క్షేత్రం. ఆ కాళహస్తిలో స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా భాసిస్తూ ఉన్నాడు. అందువల్లనే ఇప్పటికీ కాళహస్తిలో ప్రవేశిస్తే మొదటి దర్శనమిచ్చేటువంటి దక్షిణామూర్తి స్వరూపమే. ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి క్షేత్రాలు ప్రధానంగా రెండు, అంటే ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి తప్పకుండా ఉంటాడు, కానీ దక్షిణామూర్తి ప్రధాన దేవాలయాలుగా చెప్పబడుతున్నది ఒకటి శ్రీకాళహస్తి, రెండు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ అని ఏదైతే చెప్పబడుతుందో అదొకటి దక్షిణామూర్తి క్షేత్రం. జానపదులు కోటప్ప కోటప్ప అని పిలుస్తున్న త్రికూటములని ఏకము చేసేటువంటి త్రికూటేశ్వర స్వామి, ఇది గొప్ప జ్ఞాన లక్షణం. ఇది యోగానికి సంబంధించింది. త్రికూటములు కలిసిపోతాయి జ్ఞానంలో, అదే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి అని చెప్పేది. ధ్యానము ధ్యాత ధ్యేయము అంటే ధ్యానము చేసేవాడు, ధ్యానము చెయ్యబడేవాడు, ధ్యానం అనే ప్రక్రియ, ఈ మూడు కలిసిపోతే వచ్చేటువంటి పరమ అవస్థ ఏదో అదే త్రికూటముల ఏకము అంటే. ఈ త్రికూటముల ఏకత్వాన్ని తెలియజేసేదే పరమ గురువైనటువంటి దక్షిణామూర్తి తత్వం. అదే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని చెప్పబడేటువంటిది. అదే త్రికూటేశ్వర స్వామి క్షేత్రం, అదే కూటప్ప కాస్త కోటప్ప అయిపోయింది మనకి. దానికి అనేకములైనటువంటి జానపద గాథలు ఉన్నాయి. ఈ జానపద గాథలు గమనించితే ఒకటి అర్థమవుతుంది, భారతీయ సంస్కృతిలో దేవతారాధన అనేటటువంటి దానికి ఏ భేదములు వర్గ భేదాలు వర్ణ భేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళందరూ అందరి చేత పూజ్యులే, అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు, జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు, అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద, అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నారు. ఈ

భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అనే అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. మళ్ళీ రేపు సాయంత్రం 6:30కి సమావేశం అవుదాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి.

ప్రసానం హైవత్సతం సంగమంజనాయమగం రాజాయం హరిజాయువచ్చత ఇదం ద్వారం ప్రథమం వాగన్నేతో హైదిరాయుపురా ఇష్టాబోధసమృతం పశ్యదక్షిణాయ్యసాదేదత్తం బహుదాయుతం దృక్ హిమోయనద్విదే వన్హే అసునేషాయ భోషలే శిరాభ్యాన్యమస్తి సాధునగం.

విద్వాన్ ఆయుర్విశ్వాయ పరిపాలిత్వాదస్థాయ్యేతాదే అగ్నిగే స్వాహ పురుషస్థిరా పర్యవే.

విశ్వంపురాణములు పాలయం దేవ్యే ప్రజాంద్రమిణంచేషేనాభిషేకలోకమిదాపదే హస్తగ్రాహస్త్రిజాత్మేత్రమిదం బ్రహ్మణేమ మనిగమునస్తాదాదానామృతస్య శ్రీ విజయ్యేపదాయ ఆ త్రైవాసమిక వయగం

అగ్నేరన్నపదిగోదేగస్తాన్నోదశక్షన్వైంకయాైనమర్గేమాదుశోమాజం చక్షిపోమాశరీరం యదాం సర్వజాతేదోభ్యమేనం పరిగతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృ
దేవానాహం వదనే భవామి. సూర్యం జయచక్రవిరక్షమాత్మాజ్ఞాన్ జగత్కృతవేం చ ధర్మః. అపోమాగచ్చయితి తత్వదేహితమోహదేహ ప్రతిష్టాశరీరే. హజో భాగస్తపదాసంతవ ప్రసంగే జోజస్తపందే అర్థే. కాశ్చిదాస్తనువాదవేదత్తాభిర్వేమృతాంగత్రోకా అయం వేయమస్మాదిత్వమేత ప్రయోజనే.

ఆదిత్యదేవాదిగచ్చదారే అస్మన్మదేవేత్రగుణబ్రహ్మముచ్చన ప్రతరదాసకాయ శివాయ వయమయ్యానుత్తరేమ పవిత్రం

ద్వయంతమతత్పరిపశ్యంతరం దేవ్రాదో యమన్మజ్యోతిరుత్తమం భాతాపులాదురవిలాపులాదో అగ్నేయస్తేజసాదోర్యవర్చత చంతే అగ్నిమమంతామే ప్రవర్తలే హిమంతకుంశమయాక్షేణ చోదకేన చంతమగ్నేతమగత్వమనుర్వాహయా.

ఏమద్యుత్వం శమయా సందేశముద్రయాశముదేశంతుపరిశ్యాందేశముద్రయాశముదేశంతుపూప్యాందేహాలోపరిగణుగామయ్యాపునరేకే సంగస్థస్వృత్తర్గస్వసాభోర్చేన శరత్రయోగేవాదేవ్యమేత్తమన్నాకమతిమం అస్మన్వదేవే దేవ్యద్వైరకృతమిద్రవ్య

0: ేకైదంబరన్మానుషాదేవంత ఆసీతమూలకం విధానే స్వాదక్షేమేణమాయమం సుమయమాయోగచ్చోమాయమర్ధ్యుహోదాప్రచరిషర సమాయమీర్ఘమాయ ప్రజీవతే యమాయమసుమత్తమంగాజ్ఞోదన హిరణ్యమర్గ్యపూర్వ్యపూర్వేభ్యపశిద్భ్యోస్కౌశ్చరగ్యవతేజయిద్వచీమంభంగోగాయోరాజాన్యమంభాయ భంగస్తో యోరాజానవరోజ్యేనాపోనజ్యోధన్వాణ్యోక్షిరణ్యకక్షాక్షాక్షాన అశ్వాదోరాజాతిష్టతి యమోదాధార పృథివీం యమో విశ్వమిదం జగద్ యమానరమిత్రిరక్షిత్రిపంచాయమాహిత ఆహర్ణయమానంగామశ్యాంబురుషం జగద్ దైవస్వతమతిపంచమానవైవస్వేచేజనాయుజిత్వాముపేవాయన వస్యం బ్రాహ్మణాచ్యతేక్షేపదాయ
1: అత్రానామిశ్వరిదాపురాణానుగేణిస్వాదేహిషంద్రహోదిరామత్రముత్సకం సదసాన్మేదం భువనస్థమధ్యే
0: నామేంజనాయ్యమాయమస్మైతాయమాతృపత్రుణం
1: సంవత్సరాజ్యంతాగుంధనమత్రామృంగేనాభిరాత్మస్మాదత్తం సుమాయమాంబాజంజద్విషక్ఫలయ్యేమాంబంజనం శ్రీరేవంతాలహే స్వాగతాభిర్భగే భవ యథా సుఫలా యథా సుఫలా ప్రియ హరిశైలా యశీరాజ్ఞే మాసు సాదరే జయ భేదం భవ సుమచ్చమగ్నియాదే భయా

ఏకాదైమసాదనే ప్రధానిదీయతే గృహే అక్షేర్నామదే అసౌ ఇదం విదభ్య ప్రభలే బలిర్దేవేభ్యోగీవంతరం భరేమ సత్వమారోహాభోమేంపాదిస్తాంపాదాపుమాదాపుమహిరాజ్యే ప్రథమారోహైకందరే అసోన్ని

అభూపవాన్ శృతవాన్ క్షీరవాన్ ప్రతిపాన్ మధుమాగచ్చేవాగా మధుపాగా ఏషా శతాక్షరా.

ప్రజాపరిస్వాదయా దేవతయా సుభామృతాక్షరమి నానా పరిగ్రామ్యత్ సాక్షేయమస్తి

సంవాదస్వృదేన సముదేగం తోడుగే సల్పంగాంధేర్వామేపదామాచిమాకాంచన తర్థాశ్యుజ్యాతం విత్రేణ వరుణేన సార్యాం దేవో వనస్పతి ఆర్చైర్చైర్వనస్పతి అవనశ్రోతుమగ్రే శుద్ధ్యాయ అవనశ్రోతుమృత్య

అవనశ్వగ్రం సుఖేయాే అవనశ్వగ్రం ఖైర్బంధిస్థగేదాంతరాత్మాకాశ్చూర అవనశ్వగ్రం ప్రయత్నేస్తూరయ అవనశ్వగ్రం అవనశ్వగ్రగం ఉద్వనాద్రగాలీవాత్యం దామగం అవనశ్వగం ఆనందాయ ప్రమోదాయ పునరాభావిశ్వాన్ అవనశ్వగం అవేదశ్వరుష పశుభేదం బ్రహ్మ క్రియలే పదుర్జీవనాశ్వగం అవశ్యామయమాదందే మృదాయమానా అంధ్యయాజమాత్రమయ్యేవాయ మధుసారాయ్యంద్రాగ్రస్థానామగామనా రామలీంబ

శ్రీకాంతాయ పరిమింద విష్ణం నిషక్రాంతాయమోగ్రహాంద హరిత్రేణం మృతనాగి మాధం వస్తే

పంచవింశతిమూర్తి ప్రతిపాదకోర్ధ్వపతనాయ నమః. ఓం పంచవింశతిమూర్త్యాత్మనే నమః. ఓం పంచశక్త్యుదితాయ

0: वेदावलम्बा सगुणपरशिवोपासनाप्यत्र भाष्ये सत्ता प्रत्यक्षबुद्धेः जगति च विषयो वर्णितः सत्यतान्यः शुद्धं ब्रह्माद्वितीयं मतमिति बहुधा विष्कृतं तावदेवं चिच्छक्तिं ब्रह्मणो यत्सकलचिदचिदाकारशालिस्वरूपां सत्तां तस्य स्वरूपं यदपि गुणगणं यच्च तन्निर्विकारम् आचार्याः प्रोचुरेतैः दृढमधिगमितं निर्विशेषं तदिष्टम् जीवास्तेनैक्यभाजः वियदनिलमुखास्तद्विवर्ता इतीदम् आध्यानादिक्रियायां परमशिवपदं प्रेप्सतामान्तराणां ध्येयत्वं वारयित्वा त्यजति विधिबलात् तद्विरोधप्रशान्त्यै रागानन्दाधिकारे परमशिवमिव ध्येयमुक्तं विमुक्त्यै चिच्छक्त्यात्मानमानन्दमयमभिदधुर्भाष्यकारास्तमेव आचार्यास्तत्र तत्र व्यधुरधिकरणे पूर्वपक्षावलम्बं जीवब्रह्माविभेदप्रमितकरवरैः तत्त्वमस्यादिवाक्यैः तत्सिद्धान्तेष्वकार्षुः कथमपि न पुनस्तत्र तात्पर्यभङ्गम् प्रत्याचख्युस्तमं शाधिकृतिकृतमथाहङ्ग्रहाधिक्रियायाम् शुद्धं ब्रह्माद्वितीयं कथमपि हृदयं नाधिरोहेत्सुसूक्ष्मम् तत्र स्थैर्याय बुद्धेः तनुगुणमहितं तच्चिरं ध्येयमादौ इत्यार्यैर्भक्तिसिद्ध्यै सगुणमिह परं ब्रह्मणान्यत्ततोऽस्तीत्येवं वेदान्तवाक्यैः सह तदनुगुणं योजितं सूत्रजातं यद्ध्यानप्रक्रियायां न पठितमथ यन्निर्गुणप्रक्रियायाम् दिव्यं देहं गुणान् वा श्रुतिषु कथयति ब्रह्मणो वाक्यजातम् तात्पर्यं तेषु तस्यान्तरमभिदधते देशिकेन्द्रस्ततस्ते शुद्धाद्वैतेऽपि साध्ये स्वयमधिकृतिषु ब्रह्मलिङ्गान्यवोचन् नैर्गुण्यादिश्रुतीनां सगुणपरतया योजनं भाक्तमस्तु स्वस्वामित्वाथ पद्या विरचनमफलं तत्त्वमस्यादिवाचाम् जीवस्य ब्रह्मणश्च ह्युदितमभिदयोपासनं सत्यमेतत् स्थूलानां दासमार्गप्रपदनरुचये तेषु वक्तव्यमुक्तम् कर्मानुष्ठानभूम्ना भवभयहरणी चित्तशुद्धिर्भवेदित्येष्वादावादरार्थम् खलु परिहरणं मोक्ष्यमाणाश्रमाणां यत्नाद्वेदर्शिवाक्यैः तदनुगुणनयैः साधितं कल्पसूत्रे तद्वद्भाष्येऽत्र योज्यं गुणबहुमतये दूषणं निर्गुणस्य सूत्राणामेतदर्थान्तरमधिगमितं सूत्रकाराशयस्थम् केषाञ्चित्तेष्वभीष्टं गुणवति विगुणेऽप्यन्वयं दर्शयद्भिः शुद्धब्रह्मैकनिष्ठैः अपि शुचिहृदयैः शङ्कराचार्यपादैः श्रीकण्ठार्यैस्तु भाष्येतदिह सुविहितं सर्वसूत्रार्थरूढम् श्रीकण्ठाचार्यभाष्योक्त्यनुकृतिसरणिः क्वापि भाष्ये परेषाम् प्रायो दृष्टा विशिष्टा द्वयपरगुणिता वर्णनादिप्रपञ्चे साम्येऽप्येवं न शुद्धा द्वयसमुपगतिः शक्यते तत्र वक्तुम् तस्यालिङ्गस्य वक्तुर्न खलु कियदभिव्यञ्जनं क्वापि दृष्टम् ब्रह्मानन्दस्य तस्मिन् इह समधिगतं मुक्तभोग्यत्वमुक्तं तज्जीव ब्रह्मभेद प्रतिहतिकरणं चान्यदन्यत्र भाष्ये तत्स्वव्याहृत्य दृष्ट्या कथमपि न तयोस्तात्विका भेद दृष्ट्या बद्धद्वेषा हि शुद्धे गुणवति च शिवे ते दधीत्यादिशप्ताः बोद्धव्यं यद्विशेषोऽभिमतमतमिदं निर्गुणब्रह्मरूपं यच्चोपास्यं निरादीनवनिखिलगुणं नीलकण्ठं त्रिनेत्रं स्वस्वामित्वाभिदाभ्यां द्विविधमभिमतं तस्य चोपासनयत् तत्सर्वं भाष्यरत्ने स्फुटमकथि खलु श्रीमदाचार्यपादैः यत्सूक्तैरेव बोध्याः सगुणगुणवपुर्मुक्तिलीलाविशेषाः तस्योपास्तिप्रकाराः सफलसरणयः सूत्रतात्पर्यभेदाः वेदान्तानां व्यवस्था परशिवपरमाकाशयोस्तत्त्वभाष्ये तद्भाष्यं दुर्मतीनां प्रभवति विधिवद्वैदिकश्रीसमृद्धिम् इति श्रीमद्भारद्वाजकुलजलधिकौस्तुभ नित्याग्निहोत्रि मीमांसकमूर्धन्य श्रीकण्ठमतप्रतिष्ठापनाचार्य चतुरधिकशतप्रबन्धनिर्वाहक श्रीमदद्वैतविद्याचार्य विश्वजिद्याजिश्रीरङ्गराजाध्वरिवरसूनु శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర రచిత ఆనందలహరి సంపూర్ణ.
1: ఇది కైవల్యమునికి సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడుంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుణ్ణి కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకునే అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం, ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత. అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రయం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసిన వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితిని ఇస్తుంది. గనక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అదొకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటలు ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలే. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలో, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా, రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే

అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రీయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించాట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది, కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమి ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాపజీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశి తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాజని నానురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి, నీ కృప చాలా గొప్పదే, నామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారాయన. నామస్మరణ చేస్తే చాలు, ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెళుతున్నా అంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామాలకంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది. ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు, పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట. పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరు రావట్లేదు. అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూద్దామని వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా. అందుకని పురుగులు వాటంతటే వస్తాయా, అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగరూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించారు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించారు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునా వర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి. ఏ మంటలు? మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతా యక్ష యమదూతా శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి, చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు, రోగదేవతలు ఇత్యాదులు
జరిగి రాకుండా చేసే ఒక మహా అగ్ని.

పంజరంలాగా ఈ శతరుద్రియ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాడిని కాపాడుతుంది. అలాగా ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమి తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పు, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రద్దానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్నీ పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడు. వాటిని ఏమిటి అంటే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరు పంపెట్ట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికే పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాడి దేవతలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమనే మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదేవిధంగా వాళ్ళకో నమస్కారం, వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి, వీళ్ళని రమ్మడానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటు అండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుడిని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళు దూరితే చాలు 10 మందికి వ్యాపింపు చేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికిందనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా, ఇలాంటి పిచ్చి పృష్ఠులన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు, ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధ సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మన శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా?
వేదముల్లో శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్యముల యందు వేదవాక్యముల యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది, తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది, ఆప్తవాక్యముని ఎందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది, పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని ఎందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కనుక అనుష్ఠిస్తే కానీ తెలియదు అది, తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్నీ చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడడం వల్ల ఇంకొంత తెలుస్తుంది, మిగిలిన భాగమంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్ను అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు, అందుకు ఆచరించుతున్నాం అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పేటండి మహామంత్రం అంటే ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడేయడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యముని ఎందు శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పన్నారు కానీ, జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అన్నమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు, కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదే ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారు మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చేవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చేవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అవా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, 10 నిద్రలేస్తాడు. ఒరే ఏమిట్రా అది, సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను, ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్టులు మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లు అన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటన్నిటి దుర్మేధలు అంటారు. అశ్రద్ధ, దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాడిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకు? నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ, దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. వాడికి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటివి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చి, అంటే
శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధని పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు, ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాట చెప్పాడండి, ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ. సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి, అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియమును నిగ్రహించుకొనుట, తత్పర సంయతేంద్రియ, అటువంటి మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు, అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతాడట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని, అశ్రద్ధని, సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తామంటే రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి, వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు, సందేహ పడకూడదుట. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు ఏమనంటే, ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దామని. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిపుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు, సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్న, దేవతల్లో జడత్వం లేదండి మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం, అశ్రద్ధ, దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిమ లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను, కానీ జడత్వమా, పూర్ణ చైతన్యుడు ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో అది చేసి తీరుతాడు, అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ, నో దేవతాసు జడిమా జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి, దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు, వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని, అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి, దాన్ని ప్రాయశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయి ముచ్యతే సర్వపాపై. ఈ పాపముల లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి
పోగొట్టగలిగే శక్తి రుద్రానికుంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి, రుద్రైకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమ. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయేవ అస్య దేవతాః అతో రుద్రజపాదేవ భుక్తిముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపింది చేతాలు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు. విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసన పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదం మాటకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేద మాత. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంతం శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయి ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకేదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకోవాలి.

మా టీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహజం 12 ఎపిసోడ్లు 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును. మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091.

0: ಹರೇತಿ ವಾ ಭಜ ಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಯಕು ಸವಿನಯ ನಮಸ್ಸುಲು ಅರ್ಪಿಸ್ತು ಶಿವುಣ್ಣಿ ಸ್ತೋತ್ರಿಂಚಡಂ ಎಂತ ಗೊಪ್ಪದೋ ಶಿವಸ್ತೋತ್ರಾನ್ನಿ ಸ್ತೋತ್ರಿಂಚಡಂ ಅಂತ ಗೊಪ್ಪದು ವಿಶೇಷ ಅದೇ ಅಂದಕೇ ಶಿವ ಮಹಿಮನ ಸ್ತೋತ್ರಮ ಯೊಕ್ಕ ಮಹಿಮ ಮನಂ ತಿಳಿಸಿಕೊಂಡೇ ಶಿವ ಮಹಿಮ ತಿಳಿಸಿಕೊಂಡಂತೇ ಅಂತ ವಿಶಿಷ್ಟಮೈನ ಸ್ತೋತ್ರಮ ಇದೆ ಅಂದಕೇ ಇಂದಲೋ ಮರೋ ವಿಶೇಷ ಏಮಿಟಂತೇ ರುದ್ರ ನಮಕಂ ಎಲ್ಲ ಉಂಟುಂದೋ ಅಲಾಂಟಿ ಶ್ಲೋಕಾಲು ಉನ್ನಾಯಿ ನಮೋ ನೇದಿಷ್ಠಾಯ ಪ್ರಿಯದವದವಿಷ್ಠಾಯ ಚ ನಮೋ ನಮ ಕ್ಷೋಧಿಷ್ಠಾಯ ಸ್ಮರಹರ ಮಹಿಷ್ಠಾಯ ಚ ನಮಃ మన దేహం కన్నా మనకు దగ్గరున్నవాడు దేవుడు అందుకే దేహం పోయినప్పటికీ కూడా మనతో ఉండేవాడు ఆయనే ఇంకా ఆలోచిస్తే మనమే ఆయన అన్నట్టుగా ఉంటాడు అంత దగ్గరవాడు మరి ఎంతో దూరంగా ఎక్కడో కైలాసంలో ఉన్నాడు పిలిస్తే గానీ పలకడు అంటే మన అజ్ఞానం అంత దూరం అనిపించేసింది మనకి ఆయనకి మధ్య ఈ అజ్ఞానం వల్ల దూరం అయిపోయాడు కనుక భక్తులకి దగ్గరగా ఉండేవాడు భక్త రహితులకు దూరంగా ఉండేటటువంటి వాడు అంటే స్వామి అనుగ్రహానికి నోచుకోని వారికి దూరంగా ఉంటాడు ఆయన భక్తులకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు భక్తుడు నిరంతరం శివ అనుభవంలో ఉంటాడు వాడు శివ విశ్వాసంతో కాదు శివానుభవంతో బతుకుతుంటాడు కనుక నమో నేధిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో నమ క్షోధిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః అందుకే అణోరణీయాన్ మహతో మహీయాన్ అణువు కంటే అణువు మహత్త కంటే మహత్త అన్నారు అందుకే నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అని ఏవైతే రుద్ర నమక మంత్రాలు ఉన్నాయో అవన్నీ ఒక్క శ్లోకంలో పెట్టాడు చూడండి అంత మహిమమైన స్తోత్రం ఇది ఆ స్తోత్రంగానే పలికితే ఆ పలికిన చోటు శివక్షేత్రం అవుతుందిట అంత విశేషం కనుకనే ఆ శ్లోకాల్లో కొన్ని రోజు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇదంతా విని అప్పుడు శివుడు అనుగ్రహించి తిరిగి ఖేచరత్న శక్తినిస్తాడు అతడే పుష్పదంతుడనే గంధర్వుడు కనుక పుష్పదంతుడు విరచించిన స్తోత్రం అందుకే చెప్తారు మహేశ్వరో నా పరాదేవో మహిమ్నో నా పరాస్థుతి హేరి మహేశ్వరుని మించిన దైవం లేదు మహిమ్న స్థుతిని మించిన స్తోత్రం లేదు అని అంత దివ్యమైనది ఈ మహిమ్న స్థుతి ఇంకా గమనించాలంటే మనం ఉత్తరాది వైపు వెళితే కాశీ ఉజ్జయిని మొదలైన శైవ క్షేత్రాలు చూస్తే అక్కడ రుద్ర నమకం కన్నా ఈ శివ మహిమ్న స్థుతి బాగా ప్రచారం ఎంత ప్రచారం అంటే శివ మహిమ్న స్తోత్రాలతో శివుడికి అభిషేకం చేసుకుంటారు అంత విశిష్టమైనటువంటిది మహిమ్న స్థుతి ఐశ్వర్యదాయకమైనటువంటిది ఇహపర సుఖప్రదాయమైనటువంటిది అంటే నిర్మాల్యం నుంచి కథ కదిలి మహిమ్న స్థుతిని చెప్పుకునే అవకాశం ఇచ్చాడు మహేశ్వరుడు మనకి ఈ రోజున అలాంటి శివుడు అంత దగ్గరవాడు అంత భక్తులకి అనుగ్రహం చూపించి అనుగ్రహించేటటువంటి ఆ స్వామి ఇప్పుడు అనుగ్రహించబోతున్నాడు ఆయన దగ్గరికి వీళ్ళు చేరుకున్నారు ఈ ఏనుగు ఈ విధంగా పాప హృదయ శల్యంబగు నిర్మాల్యంబు తుడువందలంచి శుండాలంబు కరంబు సాప ఏనుగు తొండాన్ని చాచిన వెంటనే పనిరాజున్ మెచ్చే ఆ లోపల పాపం అమ్మయ్య నా కోరిక నెరవేరింది అనుకుంటున్నా నా పూజ భర్గుండి వేళ అనుగ్రహించేనని ఎన్నాళ్ళకి నా పూజను శివుడు అనుగ్రహించాడు అనుకుని ముక్కున్ గ్రోళ్లలో నెక్కే క్రమంగా ఆ తొండము యొక్క కొనలోంచి లోపలికి ఎక్కిపోయింది ఎక్కి ఉద్దండ క్రీడ తదీయ కుంభ కుహర స్థానంబునంద్రిమ్మరన్ ఆయన యొక్క కుంభస్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ తిరగడం మొదలుపెట్టిందిట తలలోకి జరిపి తిరుగుతుందిట పాము కొండల్ కూలగా నెత్తి మొత్తుకుని దిక్కుల్ముట్ట గీవెట్టుచున్ ఆ ఏనుగప్పుడు బాధపడి కొండలు కూలిపోయేలాగా అరుస్తూ ఏనుగు అటు ఇటు తిరుగుతూ వేదన పడుతుంది ఎందుకంటే తలలో తిరుగుతోంది పాము వేదన పడుతున్నది ఏనుగు ఆ బాధ వర్ణనాతీతం ఇక్కడ ధూర్జటి కవితాశిల్పం మీరు చూస్తే ఉద్దండ క్రీడ తదీయ కుంభ కుహర స్థానం బునంద్రిమ్మరన్ అనే మాట ఉన్నదే అర్థం కావట్లేదు ఏంటి అంటే అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ అనుభూతి వస్తుంది ఎలాగో అంటే పాము అంత ఉగ్రంగా ఎలా తిరిగిందో సమాసాన్ని కూడా అలా తిప్పాడు ఉద్దండ క్రీడ తదీయ కుంభ కుహర స్థానం బునంద్రిమ్మరన్ కుంభకుహర స్థానం ఆ కుంభస్థలంలో తిరుగుతోందిట అలాగే ఉద్దండ క్రీడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది అక్కడ దానితో బాధ తట్టుకోలేక ఏమి చేస్తున్నదంటే మొగలేటి మడుగున మునిగి తుండంబున ఉదకమాకర్షించి ఊది ఊది కడు కపాలము దాకి కలగంగ చక్కగా చేసాచి జిర్రున ఉది ఊది ఇల మీద తలదాక ఈ ప్రక్క ఆ ప్రక్క పెడమర్లుగా బొడ పెట్టి పెట్టి ఉడిరేని వేదన ఉన్నచోనుండక పనిలేని పరుగులు పరిపారి పెద్ద మ్రాకులతో కుంభపీఠయుగము తోముకొనుచును చెట్టులు దూరిదూరి పాము చేసిన దుఃఖంబు సమజంబు తీర్చుకొను వెరవెరుగక. ఎంత వేదన పడుతుందంటే పరుగెత్తుకు వెళ్ళి అక్కడే ఉన్న సువర్ణముఖరి నది జలాన్ని పానం చేసింది, లాక్కుంది. ఎక్కడిదాకా అంటే కుంభస్థలం దాకా చేరుకునే లాగా లాక్కుని అక్కడ నుంచి ఒక్కసారి వదిలింది ఆ నీటిని. అంటే అక్కడ ఉన్నది కానీ నీటిని వదలడంతో బయటకు వచ్చేస్తుందేమో అని కడు కపాలము తాకి కపాలం దాకా తీసుకెళ్ళి అక్కడ నీటిని ఒకసారి తిప్పి బయటకు వదిలింది ఆ పాము వస్తుందేమో అని, కానీ రాలేదు. ఇక భూమి మీద అటు ఇటు దొర్లింది, ఆ దొర్లడంలో కానీ బయటకు వచ్చేస్తుందేమో అని, దానివల్ల రాలేదు. చివరికి ఒక తేలు పుడితేనే చిందులేస్తాం. ఆ విధంగా లోపల తిరుగుతుంటే ఆగలేక పనిలేని పరుగులు అటు ఇటు పరుగులు పెడుతుందిట. పెద్ద మ్రాకులతో అక్కడున్న మహావృక్షాల దగ్గరికి వెళ్ళి ఆ కుంభస్థలాన్ని అటు రాస్తుంది. అంటే ఈ రాయడం వల్లైనా అది చచ్చిపోతే కనీసం తిరగడం ఆపి వేదనైనా తగ్గుతుందేమోనని ఇలా రాస్తూ రెండు చెట్ల మధ్య తలను దూర్చి అనేక వేదనలు పడుతుంది. కానీ పాము తన క్రీడ ఆపడం లేదు, ఏనుగుకి వేదన తగ్గడం లేదు. చివరికి ధీర బుద్ధి ధైర్యం తెచ్చుకుందిట. ఎంతసేపు తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నమైనా ప్రాణాలు శివునికి ఇస్తానన్నదే ఇచ్చే సమయం వచ్చింది. అందుకు ధీర బుద్ధి ధీరత్వంతో ఏనా చచ్చుట తప్పదిప్పుడు, ఇంకా నేను ఎలాగూ చావక తప్పదు. ఉమాధీశోపకంఠంబునన్, ఎక్కడ ఉమాధీశుని ఉపకంఠంలో శివుని సన్నిధిలో తాను చావక చంపనోపదు వరగేంద్రంబు, తాను చచ్చి నన్ను చంపకుండా ఊరుకోదది ఆ పాము కూడా. పెక్కుడి దుఃఖమేలా నాకు సరి చంపి చచ్చుడు జనాహ్లాదంబు కదా, అది ఎలాగూ నా తాను చచ్చిపోయి నన్ను చంపి తాను చేద్దాం అనుకుంది, ఆ పని ఏదో నేనే చేస్తాను అనుకుని అవాచీనస్థాను నగంబె వజ్రశిలగా సేవింతుగా కింతటన్. ఇప్పుడు వజ్రశిల ఏదంటే ఈ దక్షిణ కైలాసమే వజ్రశిల, శివుడే సర్వస్వం అనుకుని అని మత్తేభము చిత్తజాహితుని దిక్కై మృక్కి. చిత్తజాహితుడు, చిత్తజుడు అంటే మన్మథుడు, మన్మథునికి అహితుడు అంటే శత్రువు అంటే శివుడు, కామునికి శత్రువైనటువంటి వాడు. ఎందుకంటే కామమే చిత్తంలో పుట్టే పెద్ద శత్రువు, ఆ శత్రువుకి శత్రువు ఆయన, అది విశేషం. అందుకే కామ సంహారకుడు కాల సంహారకుడు ఆయన. ఎందుకంటే కామం అనేది జన్మకి కారణం, కాలం అనేటువంటిది మరణానికి కారణం. ఆ కాముణ్ణి కాల్చేసాడు ఆ శివుడే, ఆ కాలుణ్ణి ఒక్క తాపు తన్ని మార్కండేయుడిని రక్షించాడు ఆయనే. కనుక కాముణ్ణి కాలుణ్ణి కూడా శిక్షించినటువంటి దైవం పరమేశ్వరుడు. అంటే జనన మరణ బాధ లేకుండా చేయగలిగేటువంటి అమృత స్వరూపుడు పరమేశ్వరుడు, అది ఆయన యొక్క విశేషం. అందుకే చిత్తజాహితుడు అని చెప్పడంలో ఇప్పుడు ఏనుగు స్థితి ఎలా ఉందంటే మనస్సులో ఏ లౌకిక వ్యాసనలు లేని స్థితిలో ఉన్నది అని చెప్పడానికి ఈ మాట వేశాడు. చిత్తజాహితుని దిక్కై మృక్కి తుండ మిరియంగా చుట్టి, ఆ తుండాన్ని ఒక చక్రంలా చుట్టిందిట, చుట్టి వక్త్రస్థలంబున కీలించి పైకి ఎత్తి తన యొక్క కుంభస్థలం సమీపంలో పెట్టి పిరిందికించని వెనక్కి వెళ్ళి శిరంబున్ వంచి తలని వంచి అక్కొండ భగ్గున తాకెన్ వచ్చి ఆ కొండను గవీమని తాకిందిట. తాకిన వెంటనే కుంభమున్ పగులే తత్కూటంబులుటాడగన్, ఎలా తాకింది అంటే ఆ కొండ ఒక్కసారి ఇలా అదిరిందిట, అలా తాకింది వచ్చి. ఎంత దృశ్యాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి. అంటే కవి సమాధిలోకి వెళ్ళి తాను దర్శించి మనకు ప్రదర్శిస్తున్నాడు దూర్జడి గారు. కొండ కొండ తోడ గుండులు కూలంగా తాకినట్లు దోచే దళిత కుంభ సీమనున్న పాము చిదిసే ఏనుంగును పడియే నెత్తు రచన పడియే కట్టి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, కొండ కొండతో తగిలినట్టుగా అయింది ఈ వ్యవహారం. ఏనుగే ఒక పర్వతం అంతున్నది, అది తగిలి ఈ కొండ కూడా కదిలింది. ఇప్పుడు ఈ కుంభస్థలం చిదిసిపోయింది, ఏనుగు పడిపోయింది, చిదిసిన కుంభస్థలంలో చిదిసిపోయి పాము చచ్చింది, ఏనుగు మరణించింది. తదియ మరణస్థానంబు అవాచీన కైలాస నికటంబును సువర్ణతే నది తటంబు అగటం చేసి కాద్రేవేయ భద్రగజంబులు రుద్రగణాకారంబులు దాల్చిరి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ స్థూల దేహాలు పోయాయో ఆ రెండింటి నుంచి దివ్య తేజోమయమైనటువంటి ఆ జీవులు బయటకు వచ్చాయి. దేహం పైదే, అసలు వాడు జీవుడు కదా, వీళ్ళు పైకి వచ్చారు. వచ్చిన వెంటనే వారికి ఎవరయ్యా దర్శనమిచ్చారంటే ఆ మహాలింగ మధ్యంబున నుండి ఆ మహాలింగ మధ్యంలో కొండలరేని కూరిమి కూతుతోడంగూడి కొండల రేణి కూరిమి కూతురు, కొండల రాజు యొక్క ముద్దుల కూతురైనటువంటి పార్వతీదేవితో ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఆయన వెంట వస్తూనే ఉంటుంది. అందుకే భక్తుడి వెంట భగవంతుడు ఎలా ఉంటాడంటే, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. ఈ మాట అనేక సార్లు తలుచుకోవలసిన అభయవాక్యం. ఎవరు మహాదేవ స్మరణ చేస్తారో వారి వెనకాల గౌరీశుడు ఉంటాడట. ఎలా ఉంటాడంటే దూడ వెంట ఆవులాగా అన్నారు. దూడ పరిగెడుతుంటే ఆవు ఎలా పరిగెడుతుందో అలాగా ఆ భక్తుడి వెంట శివుడు పార్వతీ సహితుడే గౌరీ సహా అన్నారు. ఆయన ఒక్కడే పరిగెత్తారు ఆవిడతో పాటు. గౌరీ సహా ధావంతమను ధావతి, పరిగెత్తేవాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే రుద్ర నమక మంత్రాలు నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని చెప్పే. అంత గొప్ప భావం చూడండి, నమః కృష్ణ వీతాయ. కృష్ణ వీతాయ అంటే కృష్ణము అంటే సమస్తము అని అర్థం. వీత అంటే వ్యాపించినవాడు. శివుడు ఎక్కడున్నాడు అంటే కృష్ణ వీతుడు, అంతటా వ్యాపించున్నట్ట. ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నట్ట. ధావతే అని చెప్పారు. అంతటా వ్యాపించినవాడు పరిగెత్తడం ఏంటండి? ఎంత విశేషం చూడండి. అంతటా ఆయన నిరంతరం పరిగెత్తడం వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది. పరిగెత్తడం అంటే చైతన్యం అని అర్థం అనమాట. ప్రతి కణంలోని ప్రతి అణువులోని నిరంతరం ఒక చలనం ఉంది ఆగకుండా. మనకు తెలిసేది ఒక అణువులో నిరంతరం చైతన్యం ఉంది. ప్రకృతిలో ప్రతి అణువునుగున చైతన్యం ఉంది. కనుక అంతటా వ్యాపించి పరిగెత్తేవాడు అంటే చైతన్యమైనటువంటి వాడు. ఆయన సత్వనాం పతయే నమః. సత్వనాం అంటే సత్పురుషులకు పతి. సత్పురుషులంటే భక్తులు అనమాట. అందుకే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః అంటే అంతటా వ్యాపించి పరిగెత్తేవాడు భక్తులు బాలుడు ప్రభు అంటే భక్తులు వెంట పరిగెడతాడని వేదం చెప్పింది అనమాట. భక్తులు ఎప్పుడు పెడితే అప్పుడు వారి వెంట పరిగెత్తడానికే కృష్ణవీతాయ పెట్ట. ఎందుకంటే ఈ భక్తుడు ఎక్కడి నుంచి పరుగు పెట్టుకుంటాడో అని తెలియడం కష్టం. కైలాసంలో కూర్చుంటే వీడు ఎక్కడో కూర్చుని పరిగెత్తడం మొదలెట్టే అనుకోండి, వాడిని వెతుక్కోవడానికి సమయం పడుతుంది. కనుక ఎప్పుడూ భక్తుని వెంటే ఉండడానికి అంతటా వ్యాపించాడ. భగవంతుడు ఎందుకయ్యా ప్రపంచమంతా వ్యాపించాడంటే, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ ఎలా పిలిస్తే అలా పలకడానికే భగవంతుడు అంతటా వ్యాపించాడంటాడు భక్తుడు. అదే విశేషం. అందుకోసమే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఈ ఒక్క మంత్రమే అభయ మంత్రం. అంతటా వ్యాపించిన నా స్వామి, నా వెంట ఎప్పుడూ పరిగెత్తే స్వామి, భక్తుల పారిటి ప్రభు, సత్వనాం పతయే నమః. ఆ మంత్రం, పురాణం చెప్పిన ఈ శ్లోకం, రెండూ కూడా శివుని యొక్క కారుణ్యాన్ని చెప్తున్నాయి. అందువల్లనే నిరంతరం గమనించుతున్న పరమాత్మ ఈ జీవుల కర్మపాకం పూర్తయిపోయింది. తన కోసం ప్రాణత్యాగం చేసుకున్నారు తన పూజ కోసం. అందువల్లనే ఏ పురాకృత పాప సంచితం వల్ల ఆ దేహంలో ఉన్న అవస్థ లభించిందో అది పోయింది శివపూజ వల్ల, శివార్పణమైనటువంటి ప్రేమ వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందగలిగే స్థితి పండింది. ఇప్పుడు ఆ జీవుల ఎదురుగా ఆయన గౌరీ సహా, గౌరీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు చంద్రచూడామణి వృషభవాహనారూఢుండై ఋషికేశ పితామహ ప్రముఖ బహిర్ముఖులు కొలువ ప్రత్యక్షం వై సమస్త దేవతా పరివారంతో కనబడ్డట. మీకు అభీష్టంబులయ్యవి అని ఆనతిచ్చుటయు. అడిగాడు ఏం కావాలని. వెంటనే సాష్టాంగ దండ ప్రణామంబులుగా ఉంచి ఇట్లని సన్నుతించిరి. ఆ జీవులకి అప్పుడే ఒక దివ్య దేహం వచ్చింది. అదే రుద్ర గణాకార దేహం అని. ఆ దేహంతో స్తోత్రం చేశారు వాళ్ళు. జయ జయ కలసి సుతగిరి కన్యా సైవల నీతట కల్ప మహిరుహ జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాద సరోరుహ జయ జయ పీన జ్ఞాన ప్రసవాచల కన్యాకుట దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర సాను వినోద విహార విజృంభణ జయ జయ భారద్వాజాశ్రమవన సరసిజ కేళీ వన పరితోషిత జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కాపాలిక భాషిత భూషిత జయ జయ కరుణే క్షణ రక్షిత నిజ చరణారుహ పంకేరుగ సేవక జయ జయ నిర్జర నాయక తీర్థ స్నాతక జన కలుషేంధన పావక జయ జయ జయ జయ జయ జయ జయ జయ అని కాళహస్తీశ్వర స్వామిని స్తోత్రం చేసి, నీ విధ మెరుగక నిఖిలాగమములు నెప్పరులైనను జీవన్ముక్తులే. స్వామి, వేదములు గాని వేదవేత్తలు గాని నీ విధానాన్ని పూర్తిగా తెలుసుకోగలరా? కొందరు సోహమ్మని అద్వైతాకుంఠిత బుద్ధి నిను భావింతురు, కొందరు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిన్ను సేవింతురు, కొందరు మంత్ర రహస్యమవని నిన్ను గోరి సదా జపనీయతి నుదింతురు, కొందరు హఠయోగార్థకృతివని కుండలిచే మారుతము ధరింతురు. స్వామి,
1: ఎన్ని రకాలుగా నిన్ను ఒక్కొక్కరు కొలుచుకుంటారంటే, కొందరు సోహం అనే అద్వైత భావనతో నిన్ను కొలుచుకుంటారు, కొందరు దాసోహం అని గుణవంతునిగా నిన్ను భక్తితో ఆరాధించుకుంటారు, కొందరు నువ్వు మంత్రరహస్యాన్ని అని చెప్పి నిన్ను జపం చేస్తూ మంత్రం ద్వారా నిన్ను కొలుచుకుంటారు, కొందరు హఠయోగాదుల ద్వారా కుండలిని యోగాన్ని ఆశ్రయించి ఆ ప్రాణ విద్యని గ్రహించి నిన్ను చేరుకుంటారు. కానీ ఎవరు ఏ త్రోవలు వెళ్ళినప్పటికీ కూడా తుదినందరు తమ ఇచ్చల ఏ త్రోవల పోయిన నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజముగని చాలింతురు మది సంతాపము. ఎవరు ఏ త్రోవలో పోయినప్పటికీ కూడా సచ్చిదానంద ఘనమై సత్య శివ సుందరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్ఫురణ కలిగేకే మోక్షము, అంటే నిన్ను చేరుకున్నాకే కైవల్యము అనేటువంటిది. కనుక ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చివరికి చేరుకునేది నిన్నే స్వామి అని. ఈ విషయమే మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు కూడా చెప్తాడు. రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పదజుషో నృణామేకో గమ్య త్వమసి పయసా మర్ణవయివా అని. ఎన్ని రకముల మార్గంలో ఎవరు వెళ్ళినప్పటికీ వారి వారి అభిరుచుల ప్రకారం వాళ్ళు వెళతారు, వెళ్ళినప్పటికీ చివరికి చేరే చోటు నువ్వేనయ్యా. నృణామేకో గమ్య త్వమసి పయసా మర్ణవ ఇవ, చివరికి నిన్నే చేరుకోవాలి. నిన్ను చేరుకుంటేనే గాని మోక్షం రాదు, శివపదాన్ని చేరుకుంటేనే గాని కైవల్యం అనేది సిద్ధించదు. అందువల్లనే నదులు ఎన్ని ఏ వంకలు పోయి ఏ తోవల నుంచి వెళ్ళినా సముద్రాన్ని చేరుకోవలసిందే. ఆ విధంగా నువ్వే పరమ గమ్యమవు అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన ఆ మాట తీసుకుని చికాగోలో మొదటి ఉపన్యాసంలో వివేకానంద ఆ మాటతోనే భారతీయ మతం యొక్క సమన్వయాన్ని చూపించాడు. దానితోనే ప్రపంచమంతా భారతీయ మతం విశ్వజనీయనం అంది. విశ్వజనీయమైన భావన, ఆ విశ్వజనీయ భావన ఇక్కడ దుర్జడి గారు కూడా చూపిస్తున్నారు. ఆ విశ్వజనీయ సమన్వయ భావనే భారతీయ వైదిక మతం యొక్క హృదయం, మన సనాతన ధర్మం. అది మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు ఇచ్చిన మాట. అంటే అటు వారికి మహిమ్న స్తోత్రం ఎంత హృదయగతమో చూడండి. అందులో మాట మొదటి మాటగా చెప్పారు వివేకానంద అన్నమాట, అంత విశిష్టమైనటువంటి మాట. ఆ మాటను ఇక్కడ చెప్తున్నారు దుర్జటి మహాకవి. నిన్ను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల గొల్వగా, నిన్ను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగా, నీవని ఎడుని ధికాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము గోరక, నీవేగతియని యుండెడి పుణ్యుడు నేరడు తక్కిన వారల చేరక. నీకేం వరం కావాలని అడిగావు, నువ్వు కనబడ్డాక ఇంకోటి నాకు కనబడదంటున్నా. ఎందుకంటే నువ్వనే నిధి కనిపించాక ఇంకా ఈ చిల్ల పెంకుల కోసం ఎందుకయ్యా వేట. అందుకే భక్తుడి వైరాగ్యం ఉందే అది ప్రేమజనిత వైరాగ్యం అని చెప్తారు రామకృష్ణ పరమహంస. ఎలాంటిదయ్యా ప్రేమజనిత వైరాగ్యం అంటే, మహానందం అనుభవించేవాడికి తుచ్చానందాలు ఏం లెక్క. రాత్రి అయ్యిందంటే దీపాలు వెలిగించుకుంటాం, కొవ్వొత్తులు క్యాండిల్సో బల్బులో ఏముంటే అవి, కానీ తెల్లవారు సూర్యభగవానుడు వచ్చాక ఇవన్నీ ఆపేస్తాం. ఎందుకు? ఆ కాంతి ముందువన్నీ చిన్నవే. కనుక శివానంద అనుభవం హృదయంలోకి వచ్చిందా, మిగిలిన విషయానందములన్నీ తుచ్ఛములే. అలాంటి శివానందం ఎదురుగా కనబడి నీకేం కావాలి అంటే, ఇది ఇంకేదో కావాలంటే అజ్ఞానం కాదు. కనుక మాకు కావలసినటువంటి సచ్చిదానంద ఘనమైన నువ్వు కనబడ్డావు, అది చాలయ్యా. మీ మాహాత్మ్యము మే మింతెంతని మితి చేయగమతి నంతటి వారము, మా మీదన కృప గల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము అని నమస్కరించారు. నీ మహాత్మ్యం ఇలా వర్ణించడం మొదలు పెడితే ఏమవుతుందంటే, నీ మహత్తిది అంటే నీ మహత్తి ఇదే అన్నట్టు అయిపోతుంది. నీ మహత్తి ఇదే అయిపోతే పరిమితి విధించినట్టు అయిపోతుంది. నీ మహాత్మ్యానికి మేము పరిమితి విధిస్తామా, కాబట్టి ఇంకా మా స్తుతిని ఆపుకుని నమస్కారం పెడుతున్నామన్నారు అని గొప్ప మాట చెప్తున్నారు. నువ్వు అడిగో ఇంకా ఏం కావాలని. ఇంకా ఏం కావాలంటే ఆ కావాలన్నవన్నీ అనుభవించడానికి ఒకటి ఉండాలి, అంటే దేహం. ఆ దేహం అంటూ ఉన్నాగా దానికి ఎన్ని వికారాలు ఈ బాధలు చాలయ్యా. ఎన్ని దేహాలు ఇప్పటికి పొందాం, ఎన్ని మార్లు పోయాం, ఎన్ని మార్లు వచ్చాం, కానీ ఒక్క మారు కూడా నిన్ను ఆశ్రయించిన పాపాన పోలే. అదే జరుగుంటే అది వేరే స్థితి ఉండేది. నిజానికి ఆ మాట తప్పు, నిన్ను ఆశ్రయించిన పుణ్యాన పోలేదు అనాలి. నిన్ను ఆశ్రయించిన పుణ్యాన పోలేదు, ఎందుకంటే అదే కానీ జరిగిందా, మరి పుట్టేవాళ్ళం కాదు కదా. ఇన్నాళ్ళకి నిన్ను ఆశ్రయించిన పుణ్యం సంపాదించుకున్న జన్మ లభించింది నాకు. అలాంటిది మళ్ళీ పుట్టుకున్నామంటే భ్రష్టమవడమే. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాం, ఇప్పటికీ ఇంకా విసుగు రాలేదు. ఇంకా దీనితోనైనా ఆ విసుగు వచ్చిందా అదృష్టవంతులంట. చాలా విసుగులు మనకు వస్తూ ఉంటాయి, కాసేపు ఒక పని చేయగానే విసుగు, కానీ ఇన్ని జన్మలెత్తేమే తిన్న తిండే తింటూ కట్టిన బట్టే కట్టుకుంటూ ఏడిచిన ఏడుపులే ఏడుస్తూ పరిగెత్తిన పరుగుల్లే పరిగెడుతూ ఈ అవస్థలు ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు స్వామీ అనుగ్రహించవయ్యా అని ఏనాడైనా అన్నామా? అలా అన్నవాడికి తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. అందుకే లాభోక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను ముచ్చగొచ్చే తనుగుండ సెన్ శ్రమం వెయ్యడి. ఆ డస్సిపోవడం అలసిపోవడం వచ్చింది అదృష్టవంతులకు. ఇంకా చాలు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చుచ్చితి అన్నాడు అన్నమయ్య. అది ఇంకా అలసిపోయానయ్యా సొలసిపోయా నీ శరణి వేడని చాలు ఆ స్థితి. ఇంకా ఎన్నాళ్ళు ఈ కోరికలు, ఈ కోరికలు ఉన్నావే, కోరిన కోట్యలు కోయని కట్లు తీరవు నీవది తంచక భారపు పగ్గాలు పాపపుణ్యములు. ఇవన్నీ ఉన్నాయే అవి నువ్వు నిర్వహించి తొలగించవలసిందే తప్ప మా వల్ల కాదు, మాకు తెలిసింది నీ శరణి పెడుతున్నావు అంతే. అది గమనించాలి ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఈ సంసార పయోధిలోన పడి, సంసారం అనే సముద్రం అంటే అర్థం ఏదో సంసారం అండి అని కాపురమున ఉద్దేశంతో కాదు, సంసారం అంటే జనన మరణ రూపమైన ప్రవాహం అని అర్థం. ఎప్పుడు నుంచి మొదలైందో ఇది మనకు తెలియదు. ఆ సంసారంలో ఇది ఒక జన్మ అన్నమాట, కానీ సంసారం అంతు లేకుండా పరిగెడుతుంది. ఈ పరుగు ఇంకనైనా ఆపుకుని సముద్రంలోకి చేరనీయవయ్యా. ఈ సంసార పయోధిలో నపడి మే మీదీది దేహంపై ఆసల్మానక తేలుచున్ మునుగుచున్. ఈ సంసారం అనే సముద్రంలో ఎన్ని మార్లు తేలేమో ఎన్ని మార్లు మునిగేమో. తేలిన ప్రతిసారి పుట్టుక, మునిగిన ప్రతిసారి మరణం. చనిపోవడం పుట్టడం అంటే ఎక్కడికో పోవడం కాదు, ఒకే సముద్రంలో మునగడం లేవడం లాంటిది. ఇంకా ఈ మునకలు లేవడాలు వద్దయ్యో ఒడ్డును చేర్చుకుంటున్నాడు అది. ఇంకా ఎన్నాళ్ళ ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం. అందుకే సంసారం అనే సముద్రంలో కొట్టుకుపోతున్నాను నువ్వు నేను. ఒడ్డున స్థిరస్థాను ప్రభుర్ భీమ, స్థిరమై స్థానమై ఉన్నటువంటి వాడు నువ్వు. కొట్టుకుపోయే ప్రవాహంలో బుడగల్లా అయిపోతున్నాయి ఎన్నో జన్మలు. ఇంకా చాలయ్యా తీసుకుపో ఒడ్డుకి. ఒక పుల్లల్లా వెళ్ళిపోతున్నాం మనం ఈ ప్రవాహంలో, మనం మరో పుల్లలు నాలుగు కలుస్తాయి అవేవో మనం అనుకుంటాం తిరుగుతాం. ఈ పుల్లలు నాలుగు మళ్ళీ విడిపోతాయి, అయ్యో విడిపోయాయని వేదన, మళ్ళీ కొత్త పుల్లలు నాలుగు, మళ్ళీ మునగడం మళ్ళీ లేవడం వెళ్ళడం. ఎన్ని పుటకలు ఎన్ని చావులు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవున ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడి జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖం ఎందరికి కావింపడి జీవుడు, ఎన్ని పరుగులు పోవడి జీవుడు, ఎన్ని పదవులు పొందడి జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయలు తగిలి ఎన్ని పదవులు పొందడి జీవుడు. ఆ స్వామి యొక్క మాయల్లో పడిపోయి ఎన్ని తిరుగులు తిరుగుతున్నాం. ఇకనైనా మేలుకొని మరి తిరిగిరానికి కైవల్యం కావాలి. అది ఇవ్వడానికి అనువైన దేవరవు నువ్వు కనబడ్డావు స్వామి. ఎన్ని జన్మలు ఇస్తాం ప్రాణ ప్రయోణోన్ముఖ యాసంబుల్ శత సంఖ్యలో చితిమి. ఎందుకంటే ఈ దేహంలో ఉంటే తెలియదు ఎన్ని పరుగులు పెట్టేమో, ఎన్ని జన్మలు దాటి వచ్చేమో. ఇప్పుడు ఈ దేహం దాటి వచ్చారు కనుక వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని తిరిగేమయ్యా ఇలాంటివి మేము. ప్రాణ ప్రయాణ ఉన్ముఖాయాసంబుల్, ప్రాణం రావడం ప్రాణం పోవడం ఈ రెండు మహావేదనలు, సామాన్యమైనటువంటిది కాదు. బ్రతుకులో ఉన్న వేదన కన్నా పుట్టేటప్పుడు మరణించేటప్పుడు ఉన్న వేదనలు ఎన్నో, అవన్నీ అనుభవించానయ్యా. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు విస్తారే కృపయాపారే పాహిమురారే అని అన్నారు కదా ఆదిశంకరులు. కనుక పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఆ జననీ జఠరే శయనం మహావేదన. ఇప్పుడు గుర్తులేదు కనుక గర్జన్మలున్నాయండి, ఏం గుర్తున్నాయండి కనుక గుర్తులేవు కనుక గర్జన్మలు లేవు. తల్లి కడుపులో ఉన్న సమయాలే గుర్తులేవు ఇప్పుడు. ఇంక గత జన్మలు గుర్తుండడు మా గుర్తులేదని నేను తల్లి గడుపులోంచి రాలేదనడం ఎంత అవివేకమో, జన్మలు లేవనుకోవడం కూడా అంతే అవివేకం. గుర్తుంచుకునే మెదడు స్మృతి, కానీ పూర్వజన్మ వాసనగా వస్తుంది కానీ స్మృతిగా రాదని నిన్ననే మనం చెప్పుకున్నాం. కానీ అనేక ప్రవాహాలు పుట్టి పెరిగి చచ్చి ఎన్నో జరిగిపోయా ఇంకా చాలు. దేవా మమ్ము రక్షించుమా, మిథ్యాసోక్షంబులు చాలు నిత్య సుఖమిమ్మా అంటూ ప్రార్థించినాను. చాలయ్యా ఈ మిథ్యాసోక్షాలు, ఇంకా ఎన్ని మిథ్యాసోక్షాలు వైపు ఆశ పెట్టించకు. నిత్య సౌక్షాన్ని ఇవ్వు అని అడిగితే నిత్య సౌక్ష్యమే శివుడు, నిత్యానందమే శివానందం, అదే సత్య శివ సుందరానందం, అదే సచ్చిదానందం, ఆ ఆనందమే శివస్వరూపం. అందువల్లనే శివుడు డాయం పిల్చుక వారిని ధరణి దగ్గరికి పిలుచుకున్నట్ట. అఖండ జ్ఞాన రూపుంబునున్ వ్యాయామంబు అదృశ్య వస్తువు అమాయాకారమున్ పుష్కర ప్రాయంబున్ విమలంబునైన తన సర్వ వ్యాపక జ్యోతిలో సాయుధ్యం వనగుర్చే. వెంటనే అక్కడ పార్వతీ సమేతంగా కనబడ్డ శివుడు సర్వవ్యాపక మహాజ్యోతిగా కనబడి అది ఏమిటి అంటే అమాయాకారంట. అమాయకుడు శివుడు, ఆయన అమాయక చక్రవర్తి కదా. అమాయాకారం అంటే మాయ ఏమాత్రము లేనటువంటి మాయాతీతుడైన పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి తన జ్యోతిర్మయాకృతిలో సాయుధ్యం వన గుర్చే దేవతల కాశ్చర్యంబు సంధిల్లగన్. ఈ విధంగా దేవతలందరూ దర్శిస్తూ ఉండగా తన మహాజ్యోతిలో లీనం చేసుకుని ఆ పార్వతీ సమేతుడై ఆ జ్యోతితో ఈ శివలింగంలో కలిసిపెట్ట మళ్ళీ ఆలింగూడుక క్రమ్మర ఆలింగమునందు గలసి అది మొదలుగా చంద్రాలంకారుడు జగతీ పాలక శ్రీ కళహస్తిపతి అనబరగన్. ఈ విధంగా ఆయనలో వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుంచి ఆయన పేరు శ్రీ కాళహస్తీశ్వరుడు. ఇప్పుడు ఆయనలో ఏమున్నాయి, శ్రీ కాళహస్తి, ఈ మూడు ఉన్న ఈశ్వరుడు కానీ శ్రీకాళహస్తీశ్వరుడు. అప్పటి వరకు శివుడి రూపమేమో కానీ ఇప్పటి నుంచి శివుడికి రూపం అంటూ లేదు, ఇదే రూపం. కాళహస్తి లింగంలో ప్రత్యేకమైన ఆకృతి లేదు, ఈ మూడు చిహ్నములే ఉన్నాయి. సరిగ్గా సర్పం వంటి పడగ, ఏనుగు దంతములు, అడుగున సాలెపురుగు చిహ్నం, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు చిహ్నములు తనలో ధరించినటువంటి వాడు, భక్తుల్ని తన శరీరంలో కల్పించుకున్నట్టు ఆయన. చూసారా ఎంత విశేషం, భక్తుల్ని తన శరీరంలో కల్పించుకుంటాడు, అదే తన రూపంగా చూపిస్తాడు, అది విశేషం అన్నమాట. శివుడు కారుణ్యాన్ని చెప్తూ ఎంత విశేషమంటే ఆయన చితాభస్మం పూసుకుంటాడట, అంతేకాదు పురుగల మాల వేసుకుంటాడట. ఎందుకయ్యి ఇవన్నీ చేస్తాడంటే భక్తుడు మోక్షం పొందిపోయి ఈ శరీరం వృధా అని అంటాడు. ఎందుకంటే దేహం నేను కాదు అని తెలిసిపోయినప్పుడు దేహం మీద మమకారం పోయింది, వెంటనే దేహాన్ని విడిచిపెట్టి దేవంలోకి లీనమైపోతాడు, ఆనందపడిపోతాడు. కానీ ఆ దేహం శివుడు విడిచిపెట్టట.
2: ఓం నమః శివాయ. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.

ప్రాంతోయాం చిత్రాయ వేదవర్గో లోకస్తరత్పత్యాయాం చేసు వేదే మయా.

ప్రజాపతి ప్రజాస్రష్టాజాయంతవరాత్రమశ్చేదాయోగై ప్రజాభ్యోగల్పదయలిగచ్చేస్తాభిరవరాగచ్చేవాతాభ్యోగల్పదేవాలోకాన్ ప్రజాక్షం ప్రజా.

ేణయక్షత్రియ్వాదేషయ్యోత్రుత్రేణ యజురే ప్రియగుదేవ సమానా పంచోజమానయ్యుజో విజమా

ృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్వృష్యేణస్

ప్రజాపదర్గామయ్యే ప్రజాయేతంసారమశ్చక్కమాహరేనా ప్రజాయ జయ కామయేత ప్రజాయే.

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా బహువిధ పరితోష బాష్పూరస్ఫుట పులకాంచిత చారు భోగ భూమి చిరపదకాంక్షిత శవ్యమానానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అమితముదమృతం మోర్దుహంతిం విమల భవత్పద గోష్టమా వసంతిం సదయ పశుపతే సుపుణ్యపాకాం

శిలా భోరిశ్వాహాంశస్వాహోరిస్తంభేదా ృక్షాయమృతృదే ఉదీరాహ్రామం.

0: ేర్పం విజమానాగ్నోరేరస్ శకాయ్యాహం గతమహర్ఘాలే బ్రహ్మాణోయ్యాం
1: ఆత్మరో దేవకే దాక్షేత్రేయస్యా వితుర్వరే